ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026 జూలై నెల 11వ తేదీ శనివారము. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:58:50. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు హృదయపూర్వక నమస్సు, మాంజలులు, శుభోదయం.

శ్రీవేంకటేశ చరణం శరణం ప్రపద్యే. విష్ణు పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ యౌ మధ్వ ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీవేంకటేశ చరణం శరణం ప్రపద్యే. పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ.

శ్రోతలు, ఇంతవరకు ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆలపించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. ఇప్పుడు వేదవ్యాస గీతం వింటారు.

శ్రీ వేదవ్యాస విరచిత భక్తిగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమము సమాప్తం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ద నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం లభించిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇక వార్తల్లోని వివరాలు. భారత నౌకాదళంలో మరో అత్యాధునిక యుద్ద నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి చేరనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ యుద్ద నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ నౌకలో 75% వరకు స్వదేశీ పరికరాలు, వ్యవస్థలను వినియోగించారు. బరాక్, బ్రహ్మోస్ వంటి ఆధునిక క్షిపణులతో సముద్రం, గగనతనంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఈ యుద్ద నౌక సొంతమని అధికారులు వెల్లడించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత నౌకాదళ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పరిశీలించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకునే క్రమంలో నిర్మాణంలో ఉన్న జీఏడీ టవర్లు, న్యాయమూర్తుల భవనాలు, ఆల్ ఇండియా సర్వీసు అధికారుల భవన నిర్మాణాలు, రైతులకు ఇచ్చే లేఅవుట్లు పరిశీలించిన ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాజధాని అమరావతి రైతులకు రుణమాఫీ, పర్యాటక రంగానికి ప్రోత్సాహం, విద్య, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలకు అనుమతులు వంటి పలు ప్రతిపాదనలకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి కులుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ
1: 11,569.91 కోట్ల పెట్టుబడులు, 31,431 ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. తిరుపతి జిల్లా సిసిటీలో 1,801 కోట్ల రూపాయలు పెట్టుబడితో టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ అండ్ ఎఫ్సిఐ పవర్ సబ్సిడీ, ఎక్సిటీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యూనిట్ మూలంగా దేశంలోనే కోకోను వినియోగించి చాక్లెట్స్ తయారు చేయడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్1 కాబోతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. వేస్ట్ ఆయిల్స్ ని వినియోగించుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏవియేషన్ ఫ్యూయల్ కి సంబంధించిన పాలసీలో భాగంగా ఈ ఇండస్ట్రీ కూడా ఇక్కడ రాబోతుందని చెప్పేసి తెలియజేస్తాను.
0: 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో యువ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించిన ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు ఈ ప్రతిష్టాత్మక క్రీడా వేడుకల ఆతిథ్యం దక్కడం గర్వకారణం.

0: చేపట్టడమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. తెలంగాణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్దికి యూత్ గేమ్స్ దోహదపడతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం లభించిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి వెల్లడించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా మధురవాడ, గుంటూరు జిల్లా తాడికొండ, తిరుపతి జిల్లా కోటలో ఎక్సలెన్సీ సెంటర్లు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎక్సలెన్సీ సెంటర్లలో విద్యార్థులకు ఇంటర్తో పాటు ఐఐటి, నీట్, జేఈలలో ఉచిత శిక్షణ అందిస్తామని మంత్రి పేర్కొంటూ,
1: పేదలో కార్పొరేట్ విద్యను అందించాలనుకున్న వాళ్ళు, మెద్దెల్లో వాళ్ళకి ఎవరికైతే మెరిట్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని మనం తర్ఫీదిచ్చి ఐఐటి, ఎన్ఐటి, నీట్ తొలి విడతలో సాధించాలనే లక్ష్యంతో మనం ఈ సెంటర్లు ఏర్పాటు చేస్తాము. ఇంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మిగిలిన విద్యార్థుల్లో కూడా పాలిటెక్నిక్, ఐటీఐ కూడా మనకి అడాప్షన్ తీసుకుని ఇండస్ట్రీస్ ద్వారా వాళ్ళకి విద్యను అందించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన చేస్తున్నాను. రోజు మనం సాంఘిక సంక్షేమ శాఖలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఐఐటి, నీట్ సెంటర్లతో పాటు ఈరోజు కొత్తగా పెట్టే ఎక్సలెన్సీ సెంటర్లు మరింత మందిని ప్రయోజకులు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం ఉప ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ సంబంధిత అధికారులకు సూచించారు. తెలంగాణలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రచార ఆర్భాటాలు, ప్రకటనలపై ఉన్న శ్రద్ధ, పేద పిల్లల చదువులు, వారి ప్రాథమిక వసతులపై లేకపోవడం ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పడుతోందన్నారు. ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు పర్యటించనున్నారు. ఉదయం రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కర ఘాట్లను మంత్రి పరిశీలిస్తారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా నర్సాపురంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చెరుకూరి లక్ష్మణరావు విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరిస్తారు. సాయంత్రం గాజువాకలోని మహావిశాఖ నగరపాలక సంస్థ జోనల్ కార్యాలయంలో గాజువాక నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. నిరుద్యోగ మైనార్టీ యువత కోసం విజయవాడలో రాష్టస్థాయి మెగా జాబ్ మేళాను ఈరోజు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇస్లాంపేటలోని షాజహూర్ ముసాఫిర్ ఖానాలో ఉదయం 9 గంటల నుండి జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. నిరుద్యోగ మైనారిటీ యువత కోసం ఉద్యోగ, ఉపాధి కల్పనకు వివిధ సంస్థలు పాల్గొంటున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, రవాణా తదితర రంగాలలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే జాబ్ మేళా ముఖ్య ఉద్దేశమని తెలిపారు. నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ తొలి సర్వీసును పాలకొల్లు రైల్వే స్టేషన్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జెండా ఊపి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రైలుగా నడిచిన ఈ సర్వీసుకు ప్రజల నుంచి ఆదరణ లభించడంతో రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా మార్చినట్లు తెలిపారు. ఇకపై ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3:50 నర్సాపురం నుంచి బయలుదేరి శనివారం ఉదయం 9:45 బెంగళూరు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం ఉదయం 11:00 బెంగళూరు నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 5:50 నర్సాపురం చేరుకుంటుందని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు

0: ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొండ మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ద నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి వెల్లడించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణిలో రేపటి కోసం నాటిక వింటారు. 8 గంటలకు శాస్త్రీయ సంగీతం, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 10 గంటలకు మధ్యాహ్నం 12:40 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం వింటారు. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. మధ్యాహ్నం 3 గంటలకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారం వింటారు. సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు.

సాయంత్రం 6 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని. 6:30 జానపద సంగీత కార్యక్రమం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం వింటారు. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 9:00 న్యూస్ at 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 శాస్త్రీయ సంగీతం. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. కొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ, అనంతరం 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ వింటారు. అందించిన వారు జి సాయన్న.
3: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ అభివృద్ధి పథకాల అమలును వేగవంతం చేసి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా అందించాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో మంద మకరందు, ఎమ్మెల్యే పాయల్ శంకర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ప్రస్తుతం వర్కింగ్ సీజన్ కావడంతో లక్ష్యాల సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కేంద్ర నిధులతో అమలవుతున్న పనుల్లో జాప్యానికి తావు లేకుండా చూడాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం, ఆరోగ్య సేవలను మెరుగుపరచడంతో పాటు పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేలా చూడాలన్నారు. ఉపాధి హామీ కింద అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని, అంగన్వాడీ భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని, అటవీ ప్రాంతాల్లో సోలార్ విద్యుత్, అవసరమైన చోట్ల బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఓటర్ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లకు నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రక్రియ అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట అదనపు సిబ్బందిని నియమించుకుని పనులను వేగవంతం చేయాలన్నారు. అధికారులు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయాలని, గైర్హాజరైనా, వలస వెళ్లినా, మరణించిన డూప్లికేట్ ఓటర్ల ప్రత్యేక జాబితాలను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఆధునిక వసతులు కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించే అవకాశాలు మెరుగవుతాయని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని బాలాజీనగర్లో 20 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులు, మహిళా మైనారిటీ యోజన కింద ఆర్థిక సహాయం, ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద 20 కుట్టు మిషన్ యూనిట్లు, రేవంతన్న సహారా ఫర్ ది మిస్కిన్స్ పథకం కింద మోపెడ్ వాహనాలను పంపిణీ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో మాదక ద్రవ్యాల ముప్పు నుంచి యువతను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. మిషన్ పరివర్తన్, నషాముక్త్ భారత్ సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ వ్యసనానికి బానిసైతే బంగారు భవిష్యత్తు చిన్నాభిన్నం కావడమే కాకుండా కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని అడ్డుకునేందుకు గ్రామ స్థాయిలో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, ఆరోగ్య పాఠశాల విధానంలో భాగంగా ప్రతి గురువారాన్ని డ్రగ్స్ వ్యతిరేక అవగాహన దినంగా కేటాయించామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ అవసరమైతే పోలీస్ సంక్షేమ శాఖల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వర్షపాతం తక్కువగా ఉన్నందున రైతులందరూ 6 తడి పంటలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి సూచించారు. జిల్లాలోని రైతు వేదికల్లో నిర్వహించిన విత్తన మేళాల సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు ఈ వర్షాకాలంలో పెసర, మినుము, కంది పంటలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్నరకం ధాన్యాలను సాగు చేయాలన్నారు. సాధ్యమైనంత వరకు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు పిలుపునిచ్చారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాధన సూచించారు. జిల్లాలోని ప్రాథమిక వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా వారు ఆసుపత్రికి వచ్చిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి తగిన చికిత్సలు అందించాలన్నారు. ఈ సమయంలో టైఫాయిడ్, డయేరియా, మలేరియా, విషజ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎక్కడైనా మందుల కొరత ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకు

0: రావాలన్నారు. ప్రజలు ఈ కాలంలో వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలని, అకస్మాత్తుగా జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స పొందాలని సూచించారు. ఆహార భద్రతా ప్రమాణాలను పక్కాగా అమలు చేయాలని జిల్లా ఆహార భద్రతా అధికారి సునీత అన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న హోటళ్లు, దాబాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహార పదార్థాలు అందేలా చూడాల్సిన బాధ్యత యాజమాన్యాలపైనే ఉందన్నారు.
1: శ్రీ జి సాయన్న అందించిన ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ఆక్లాండ్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన మహేంద్రగిరి యుద్ధ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేయిస్తారు. దేశంలో అనేక ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ బెల్జియంపై గెలిచి సెమీఫైనల్స్కు చేరుకుంది. వింబుల్డన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకు చెందిన కరోలినా ముజోవా, తమ దేశానికే చెందిన లిండా నాస్కోవాతో తలపడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆక్లాండ్లో న్యూజిలాండ్ ప్రధానమంత్రితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతున్నారు. గత 2 ఏళ్లలో ముఖ్యంగా వాణిజ్యం, వ్యాపారం, రక్షణ రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిన ద్వైపాక్షిక సంబంధాల అన్ని అంశాలను ఇద్దరు నేతలు సమీక్షిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చేస్తూ తన న్యూజిలాండ్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక చారిత్రాత్మకమైన మైలురాయని, ఇరు దేశాల మధ్య బంధానికి సరికొత్త ఊపు ఇస్తుందని పేర్కొన్నారు. 4 దశాబ్దాల తర్వాత భారత ప్రధానమంత్రి అక్కడ పర్యటించడం ఈ భాగస్వామ్యం పెరుగుతున్న బలానికి ప్రతిబింబం అని పేర్కొంటూ న్యూజిలాండ్ ప్రజలకు వారి నాయకత్వానికి, వారి ఆప్యాయత మద్దతుకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.
2: 40 సార్ కే బాద్ భారత్ కే ప్రధానమంత్రి కా న్యూజిలాండ్ ఆనా హువా హై ఔర్ ఏక్ ప్రకార్ సే ఆప్కి ఆర్థిక రాజధాని మే కార్యక్రమ బనా కర్ కే భారత్ ఔర్ న్యూజిలాండ్ కే సంబంధో కో ఏక్ నయీ తాకత్ దేనే కా ఏక్ అవసర్ పదా కియా హై. మే ఆప్కా బహుత్ బహుత్ ఆభారీ హూ. యే హమారే సంబంధో మే ఏక్ ఐతిహాసిక్ పడావ్ హై జో హమారే సంబంధో కే నయీ ఊర్జా, హమారీ మిత్రతా కే నయే సంకల్ప కో దోహరానే వాలా హై.
1: స్వల్పకాలంలోనే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద ప్రక్రియను ముగించడంలో న్యూజిలాండ్ చేసిన ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ న్యూజిలాండ్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇరు దేశాలు ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని స్థాపించడం ద్వారా భవిష్య సహకారానికి దిశానిర్దేశం చేసే ఒక ముఖ్యమైన ముందడుగు వేశాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, సముద్రయాన సంబంధాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, భద్రతను బలోపేతం చేయడంలో భారత్, న్యూజిలాండ్లు కీలక పాత్ర పోషించగలవని మోదీ పేర్కొన్నారు. తన పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం సహకారాన్ని పెంపొందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మాట్లాడుతూ 40 ఏళ్లలో భారత ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారని, మోదీ పర్యటన ఒక చారిత్రాత్మకమైన మైలురాయని అభివర్ణించారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తోందని న్యూజిలాండ్ ప్రధానమంత్రి కూడా పేర్కొన్నారు. ద్వైపాక్షిక చర్చలకు ముందు గవర్నమెంట్ హౌస్లో అధికారిక స్వాగత కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి మోదీకి గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించారు. ఈరోజు ప్రధానమంత్రి న్యూజిలాండ్లో ప్రముఖ వ్యాపార, క్రీడా ప్రముఖులతో కూడా ముచ్చటిస్తారు. ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలకు ప్రతిబింబంగా ప్రవాస భారతీయుల భారీ సభనుద్దేశించి కూడా ప్రసంగిస్తారు. ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో విజయవంతమైన పర్యటన ముగించుకుని 3 దేశాల పర్యటనలో చివరి విడతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఆక్లాండ్ చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్

రోజు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో బీహార్ శాసనసభ్యుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తారు. వాణిజ్య బొగ్గు గనులు, కమర్షియల్ కోల్ బ్లాక్స్ వేలం 15వ దఫాతో పాటు 13, 14 విడతల రెండో ప్రయత్నాలకు సంబంధించిన బిడ్లను బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ రౌండ్లలో వేలాన్ని కొంచిన 23 బొగ్గు బ్లాకుల్లో 8 బ్లాకులకు మొత్తం 21 బిడ్లు వచ్చాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశ వాణిజ్య బొగ్గు మైనింగ్ విధానంలో పరిశ్రమల మధ్య ఉన్న బలమైన భాగస్వామ్యాన్ని ఈ వేలం ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ వేలం రౌండ్లో మొత్తం 16 కంపెనీలు పాల్గొన్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశ ఏర్పాట్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ నిన్న పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో సమీక్షించారు. ఈ నెల 20వ తేదీన ప్రారంభమై పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు షెడ్యూల్ చేసిన శాసనసభాపరమైన కార్యకలాపాలపైన సమగ్ర సమీక్ష నిర్వహించామని, అలాగే దానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశామని మంత్రులు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత నౌకాదళం ప్రాజెక్ట్ 17A కింద స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 6వ రహస్య యుద్ధ నౌక మహేంద్రగిరిని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో తూర్పు నౌకాదళంలో ఈరోజు చేర్చుకోనుంది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి, స్వదేశీ యుద్ధ నౌకల నిర్మాణంలో భారత్ ప్రస్థానంలో ఇది మరొక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి పేర్కొన్నారు. యుద్ధ నౌక జలప్రవేశ ఉత్సవానికి ముందు విశాఖపట్నంలో జరిగిన బరాఖానా సైనికులతో కలిసి విందు కార్యక్రమంలో నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రక్షణ మంత్రి ప్రసంగిస్తూ, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి స్థిరత్వాలకు భారతదేశమే ప్రాథమిక హామీదారని తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. అంతకంతకు సంక్లిష్టంగా మారుతున్న ప్రపంచ భద్రతా వాతావరణం మధ్య దేశ సముద్ర ప్రయోజనాలు కాపాడుతున్నందుకు, మువ్వన్నెల పతాకం గౌరవాన్ని నిలబెడుతున్నందుకు భారత నౌకాదళాన్ని రక్షణ మంత్రి అభినందించారు. మహేంద్రగిరి యుద్ధ నౌక సంబంధించిన కార్యక్రమంలో నౌకాదళ సిబ్బంది ప్రధాన అధికారి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, తూర్పు నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా, ఇతర సీనియర్ భారత నౌకాదళ అధికారులు పాల్గొన్నారు. ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధ నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీయంగా డిజైన్ చేయగా ముంబైలోని మాజ్గాంవ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. మన దేశంలో ఫ్రంట్ లైన్ స్టెల్త్ ఫ్రిగేట్ల సరికొత్త ఆవిష్కరణకు ఇది ప్రతీక. రహస్య యుద్ధ నౌకలైన స్టెల్త్ యుద్ధ నౌకల్లో ఉండే మెరుగైన మనుగడ సామర్థ్యం, తక్కువ రాడార్ సిగ్నేచర్ మొదలైన లక్షణాలన్నీ ఈ యుద్ధ నౌకలో ఉన్నాయి. అయోధ్యలో రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారిస్తుంది. రామాలయంలో విరాళాల దొంగతనం ఆరోపణలకు సంబంధించి అరెస్ట్ అయిన 8 నిందితుల్లో 3 అయోధ్య కోర్టు ఈ నెల 7వ తేదీన ఒకరోజు పోలీస్ రిమాండ్ మంజూరు చేసింది. మరో 29వ తేదీన నిందితులు 8 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మెనన్ ఈ నెల 14వ తేదీన కజక్స్థాన్లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు 8 సుదీర్ఘ మిషన్ను ప్రారంభిస్తారు. రష్యాకు చెందిన రాస్ కాస్మోస్ సోయిజ్ MS-29 అంతరిక్ష నౌక ద్వారా కాస్మోనాట్లు ప్యోతర్ దుబ్రోవ్, అన్నా కికినాల్తో కలిసి అంతరిక్షంలోకి ప్రయాణిస్తారు. రాబోయే 3-4 రోజుల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కింలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దేశంలో అనేక ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో నిన్న రాత్రి అమెరికాలోని ఇంగల్వుడ్లో లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 తేడాతో బెల్జియంను ఓడించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఫ్రాన్స్ అంతకు ముందు మొరాకోపై 2-0 గోల్స్తో విజయం సాధించి సెమీఫైనల్కు దూసుకువెళ్లింది. వింబుల్డన్ టెన్నిస్

0: మాస్లో ఈవేళ లండన్లో జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కరోలిన ముచోవా తమ దేశానికే చెందిన లిండా నోస్కోబోతో తలపడనున్నారు. రేపు జరగనున్న పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్తో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ప్రాజెక్టు 17A కింద నిర్మించిన మహేంద్రగిరి యుద్ధ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తారు. దేశంలో అనేక ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ బెల్జియంపై గెలిచి సెమీఫైనల్స్కి చేరుకుంది. వింబుల్డన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయ తరంగిణి.

0: ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో రేపటి కోసం నాటిక వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: క్యూర్వెల్ హాస్పిటల్, ఎముకలు, కీళ్లు, వెన్నెముక సమస్యలు, స్త్రీలు, పిల్లల ఆరోగ్య అవసరాలు, సంతాన సాఫల్యం, క్యాన్సర్, షుగర్, అనారోగ్యం ఏదైనా డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అందరికీ అండగా క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 9550135343.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
5: ఆకాశవాణి రేపటి కోసం నాటిక. రచన శ్రీ పిసిపాటి ఉమామహేశ్వరం. నిర్వహణ శ్రీ మాడుగుల రామకృష్ణ. వినండి రేపటి కోసం నాటిక.
6: నిద్ర రావటం లేదా సుగుణ? నిద్ర నిద్రలా పడుతుంది. మనసు సందిగ్ధంగానూ అల్లకల్లోలంగానూ ఉంటే ఎందుకో. ఎందుకేమిటి? నా మనసువి, నా మనసులోని మనసువి. నీకు తెలీదా నా అంతఃచేతలోని మూగభావ తరంగాలు? తెలుసుండాలే నీకు. ఎందుకు తెలీదు? నేను నీలోని నేనును కదా. కానీ ఇంత అర్ధరాత్రి కూడా నిద్ర పట్టక దేన్ని గురించి ఆలోచిస్తున్నావో తెలుసుకుందామని. తెలుసుకునేం చేస్తావు? నువ్వేమన్నా ఆర్చేదానివా, తీర్చేదానివా? మనసు పట్టం అంటే మాయలో పట్టమని ఉత్తినే అన్నారా? అయితే మనస్సున్న మనిషికి సుఖం లేదన్న తీర్మానానికి నువ్వు వచ్చావన్నమాట. అవునులే, ఇంతకీ నిన్నడిగేం ప్రయోజనం? అస్సలు నువ్వు మనస్సున్న దానివైతేగా, అంటే నువ్వు నన్ను పారేసుకున్నావుగా. ఎప్పుడు, ఎక్కడా?

0: If I am not mistaken, you are Miss Suguna.
1: Yes, sir.
0: Please take your seat.
1: Thank you, sir.
0: Good. Very good. కాసైన అన్ని పరీక్షల్లోనూ ఫస్ట్ క్లాస్లే అన్నమాట.
1: ఎస్ సార్, ఏ రకంగానూ జీవనాధారం లేని వాళ్ళకి చదివే కదా ఆధారం.
0: అంటే చదువు తర్వాత ఉద్యోగం ఆధారం అంటాం.
1: అంతేకా సార్.
0: చిన్నదానిమైనా పెద్ద ఫిలాసఫీ చెప్పావు, నాకు నచ్చావు. చూడమ్మా, నీలాంటి స్ఫూర్తి గలవాళ్ళు, జీవితం విలువ తెలిసిన వాళ్లే ఈ సంస్థ కావలసింది. బైదవే, నా పేరు మన్మధరావు, బాసుకు ప్రైవేటు సెక్రటరీని. ముందేలాగూ నేమ్ ప్లేట్ ఉందిగా మళ్లీ చెబుతాడేమిటి అనుకోకు. చెప్పడం నా కట్టసి. ఇదిగో జాయినింగ్ రిపోర్ట్, ఇక్కడ ఇక్కడ ఇక్కడ సంతకం పెట్టు.
1: థ్యాంక్ యూ సార్.
0: పద, నీ సీటు చూపిస్తాను. చూడమ్మా సుగుడా, ఇతను ఆనందరావు.
2: హలో మిస్ సుగుడా, వెల్కమ్ వెల్కమ్. హౌ డు యు డు?
1: అంత మీద పడిపోతే షేకండి పోతాడేమిటి?
0: రెచ్చిపోగా ఆనందం. మనం ఉన్నది ఆంధ్రాలో, అమెరికాలో కాదు. బైదవే అమ్మా సుగుణ, ఇతను సత్యం.
3: నమస్కారం అండి.
1: నమస్తే, నా పేరు సుగుణ.
0: ఇవాళే మన ఆఫీసులో జాయిన్ అవుతుందో? అవుతుందేమిటి నా బొందా, ఇప్పుడే జాయిన్ అయింది.

0: ఏ కావంటావా? ఆనాటి తొలిచూపులోని సత్యం నిన్ను ఆకర్షించలేదా? ఏమో, అప్పటికది ఆకర్షణ నాకు తెలీదు.
1: పోనీ, రోజులు గడుస్తున్న కొద్దీ అతను నీతో పరిచయం పెంచుకోవాలి అన్నట్టుగా దగ్గరవుతున్నప్పుడు నువ్వు ప్రోత్సహించలేదా?
0: ఏమో, అది ప్రోత్సాహం అని నాకు తెలీదు. అతని ప్రవర్తన నా వ్యక్తిగత గౌరవానికి, మర్యాదకి భంగకరంగా లేదు. అందుకని మౌనంగా చిరునవ్వుతో మిన్నకుండిపోయాను.
1: మరదే ఆనందరావు నిన్ను ఆకర్షించడానికి ప్రయత్నించబోతే?
0: ఆ రాస్కెల్ సంగతి నా దగ్గర ఎత్తుకో. అతను ఎటువంటి వాడో నీకు తెలీదా?

0: చూశారా కుటుంబరావు గారు, ఆ కొత్త పిల్ల చేతి వేళ్ళు ఆ టైప్ మిషన్ మీద ఎలా నాట్యమాడుతున్నాయో. టకటక టకటక, అబ్బా అబ్బా, అవి వేళ్ళ మెరుపు తీగల.
1: గట్టిగా అనకయ్యా, ఆ పిల్ల వినగలదు.
2: ఇప్పుడు నా చెవిని పడినట్టు నేను విన్నట్టు. కానివ్వండి కానివ్వండి, ఈ వెకిలి బాకుడికి ఎప్పుడో ఆనకట్ట వేయక మాన్నం.
0: హలో సుగుణు గారు, ఏమిటి చుట్టూతా ఇన్ని ఫైళ్ళు? ఆఫీసు పనంతా మీ మీదుగానే పోతున్నట్టుంది.
2: ఏదోలేండి, జీతాలు తీసుకుంటూ గోల్డ్ గిల్లుకుంటూ కూర్చున్న సీనియారిటీ ఇంకా రాలేదు కదా.
0: అమ్మా దెబ్బ పెట్టారే, మొత్తానికి మాటలు నేర్చిన చిలకి.
2: అంతేకాదు, పాఠాలు నేర్పే పులిని కూడాను.
0: అమ్మా అమ్మా, మళ్ళీ ఇంకో దెబ్బ. ఇలా దెబ్బ మీద దెబ్బ కొడుతూ కాలక్షేపం చేస్తారా? నా దగ్గరుంచి హెల్ప్ ఏమైనా తీసుకుంటారా? ఇదిగో ఈ ఫైల్స్ అన్ని చదివి నేను డ్రాఫ్ట్ రాసి పెట్టరా?
2: ఆ సంగతి తర్వాత. కానీ అంత దగ్గరగా నిలబడకపోతేను, చేతులకు వేళ్లు తగిలించకపోతేను మీరు మాట్లాడలేరా?
0: అదేంటండి సుగుణి గారు అలా అంటారు? నేనేదో మీకు దగ్గర అవుదామని ప్రయత్నిస్తుంటే.
2: మిస్టర్ ఆనందరావు, నాకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు అడుగుతాను. ప్రస్తుతానికి మీ సీట్లో కూర్చుని మీ పని చేసుకోండి.

0: కానీ అతని సాన్నిధ్యంలో ఒక హాయి, ఒక నిశ్చింత ఆనందం, ఈ భావాలు మాత్రం ఖచ్చితంగా కలుగుతాయి. పిచ్చిదానా, అవే అనురాగ బీజాలు ఏమో, అది నాకు తెలీదు. ఈ మగాళ్ళంతా ఇంతే, జన్మంతా అర్థం కారు. చచ్చినా నమ్మలేం, అవసరానికి లొంగినా పురుషాహంకారంతో ఎప్పుడు అణగదొక్కుతారో, ఎప్పుడు మోసం చేస్తారో తెలీదు.
1: ఓహో, అలాగేం? మరి నీ పుట్టినరోజు నాడు జరిగిన సంగతి

0: హలో సుగుణాదేవి గారు. ఏమిటి ఇవాళ స్పెషల్గా మెరిసిపోతున్నారు? ఎక్కడ నందాల పోటీకి ఎడుతున్నారా లేక అప్సరసలతో తలబడబోతున్నారా?
1: అదేం లేదు, కానీ మీరేమిటి ఎదుటి వాళ్ళని పొగడ్డంలో పోటీ పడుతున్నారు?
0: బాగుందండి, అందమైన గులాబీని నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పడం కూడా పొగడితేనా?
1: ఏది, ముళ్ళును కూడా లెక్క చేయకుండా
0: ముందు మీరు గులాబీని ఒప్పుకోండి. ముళ్ళు నేనవుతాను, ఒక్క మగయ్య కూడా మీ చారికి రాకుండా నేను చూసుకుంటాను.
1: ఎంత స్వచ్ఛంగా ఎంత అందంగా మాట్లాడతాడు. పువ్వు మీద వాలే పోతు తేనెటీగలాంటి ఆనందరావుకి ముళ్ళునై సంరక్షకుడుగా నిలుస్తానని ఈ సత్యానికి ఎంత తేడా.
0: ఏమండోయ్, ఏదో ఆలోచనలో పడిపోయారు, జవాబు ఇవ్వలేదు. ఇవాటి స్పెషాలిటీ ఏమిటో చెప్పనేలేదు.
1: చెప్పను, చెప్పాననుకోండి అయితే మీకు ఈవేళ ఎన్నో ఏడు వెళ్ళి ఎన్నో ఏడు వచ్చింది అని అడుగుతారు.
0: ఆహా, తెలిసిందిలేండి.
1: తెలిసిందిగా, ఇక ఊరుకోండి, ఏమీ అడగకుండా.
0: ఏమీ అడగకుండా ఎలా ఊరుకుంటానండి, వయసు అయితే అడగను కానీ పార్టీ అడగనా ఏమిటి?
2: ఏమిటర్రా పార్టీ పార్టీ అంటున్నారు, టీ పార్టీనా లేకపోతే మీరిద్దరూ ఒక పార్టీనా?
0: రండి మనోహర గారు రండి, సమయానికి వచ్చారు. ఇవాళ ఈవిడ వయసు అడగకూడని పండగ.
2: వయస్ అడ, ఓహో, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా.
0: అయ్యో అదేమిటండి బాబు, పార్టీ తీసుకోకుండానే బెస్ట్ విషెస్ చెప్తారు.
1: అవును సార్, మాతో పాటు మీరు కూడా రండి క్యాంటీన్కి.
2: ఓ యువజంట మధ్యన మన్మధుడు ఉండాల్సిందే కానీ కనబడకూడదు. మీరిద్దరూ వెళ్ళండి క్యాంటీన్కి, వెడుతూ వెడుతూ నా ఆశీస్సులను కూడా తీసుకెళ్ళండి. దట్స్ ఆల్, ప్రొసీడ్.
1: అప్పుడు మీ మధ్య మొలకెత్తింది అనురాగ బీజాలే. నువ్వు నన్ను మోసం చేయలేవు, నేను నువ్వు మోసం చేసుకోలేవు. ఇది మోసం కాదు, కేవలం అనుమానం. ఆచితూచి అడిగేసే ఆడపిల్ల ముందు జాగ్రత్త. సత్యం ఆకర్షణకు చిహ్నం కావచ్చు, కానీ అర్థం కాని వాళ్ళు, మనసుకు నచ్చని వాళ్ళు ఆఫీసులో బోలెడంతమంది ఉన్నారు.
3: ఆనందరావు సంగతేగా నువ్వు చెప్పేది?
1: ఒక్క ఆనందరావే కాదు, మా బాస్ మాత్రం ఆయన. ఆయనకే సమర్థుడు ఐశ్వర్యవంతుడు, అచ్చాలా ఉన్న సమాజం పట్ల, కట్టుకున్న భార్య పట్ల నిబద్ధత ఉన్నవాడేనా? ఆ సంగతి ఆనాడే తేలిపోలా. ఏమిటి సార్ మన్మథరావు గారు, బాస్ ఏమిటి ఇంత ఆనంద మేఘాల మీద తేలిపోతున్నారు?
4: ఏముంది, ఆయనకి ఏదో కొత్త కాంట్రాక్ట్ దొరుకుతుంది లేదా ఏదో ఓ కొత్త ఇండస్ట్రీకి లైసెన్స్ శాంక్షన్ అయి ఉంటుంది.
5: లిజన్ ఎవ్రీబడి, you are going to get 1 month bonus.
1: Bonusa? Bonus endukandi
0: malli number gaane tagilindemo.
1: Number a, number emti inta pedda industrialist lottery aatlaadtaada?
0: Number tagalatam ante adi kadu.
5: Today by the grace of God I am being blessed with a baby boy, my eighth son. నాకు 8 మంది మగపిల్లలు.
1: అమ్మ బాబోయ్, మన బాస్కి 8 మంది పిల్లలా?
4: మరేమనుకున్నావు, ఆయనకి ఒక్కొక్క పిల్లాడు పుట్టినప్పుడల్లా ఒక్కొక్క కొత్త ఇండస్ట్రీ పెడతాడు. ఇప్పుడు కూడా కావాలని చూసుకో, ఏదో ఒకటి అనౌన్స్ చేస్తాడు. పందేవు,
5: కమాన్ ఆల్ ఆఫ్ యూ, కమాన్.

0: సార్, ఇలా వరుసగా మగపిల్లని కనేసుకుంటూ పోతున్నారు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కాలని మీ ఉద్దేశం?
1: పోయా మన్మథం, నీది మరీ పడాయి. రికార్డ్స్ ముఖ్యం కాదు మన్మథం, భగవంతుడు ఇస్తున్నాడు, మనం అంగీకరించడం అంతే. మధ్యలో మనదే ఉందయ్యా.
0: ఏ వినయం, ఏ వినయం సార్! మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి సార్.
1: నేర్చుకోండి, ముందు పిల్లల్ని కనటం నేర్చుకో. పేరుకి మన్మథరావే గానీ నీకు పిల్లలే లేరు. నన్ను చూడు, ఒక్కొక్క పిల్లల్ని కనగానే వాడి పేరు ఒక కొత్త ఇండస్ట్రీ స్థాపిస్తున్నాను ఒక్కొక్క జిల్లాలో. ఇప్పుడు అంతే, ఇప్పుడు పుట్టిన పిల్లాడి పేరు మీద ఇంకో జిల్లాలో బ్యాటరీల ఇండస్ట్రీ అనౌన్స్ చేస్తున్నాను.
0: చక్రవర్తుల సార్వభౌమారావు, చక్రవర్తుల సార్వభౌమారావు.
1: థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. నా ఫిలాసఫీ ఒకటే, దరిద్రం అనేది మన జీవితాల్లో ఉండకూడదు. కృషితో నాస్తి దుర్భిక్షం. పిల్లలు, ఐశ్వర్యం, ఈ రెండు కూడా భగవత్ ప్రసాదాలే. వాటిని పెంచుకుంటూ పోవడమే మానవ కర్తవ్యం.
2: అంటే ఏమిటి, అలా డజన్ల కొద్దీ పిల్లల్ని కంటూ పోతాడా?
3: సమర్థుడు ఏదైనా చేయగలడు. వినండి ఏం చెప్పబోతున్నాడు.
1: నా పేరే చక్రవర్తుల సార్వభౌమారావు. నా ఆశయం ఒకటే, నేను సార్థక నామధేయుణ్ణి కావాలని. ఒక్కొక్క పిల్లాడు పేరు మీద ఇలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పరిశ్రమ స్థాపిస్తూ పోతే ఇటు మన సామ్రాజ్య విస్తరణ జరుగుతుంది, అటు మీలాంటి వాళ్ళకి బోల్డ్ ఉద్యోగాలు దొరుకుతాయి.
2: ఇదెక్కడ చోద్దీప ఆర్గ్యుమెంట్.
3: పోనండి, అది మన మంచికేగా. మనకి మన పిల్లలకి తరతరాల ఉద్యోగాల గురించి వెతుక్కునే పనే ఉండదు.
1: నా మీద చూపించే ఈ భక్తి విశ్వాసాలే నా పిల్లల మీద కూడా చూపించి వారి పురోభివృద్ధికి, వారి వారి పేర్ల మీద నడిచే సంస్థల పురోభివృద్ధికి మీరంతా పాటుపడతారని ఆశిస్తున్నాను.
0: తప్పకుండా సార్.
1: ఈ శుభ సందర్భంలో ఇందాక అనౌన్స్ చేసినట్టు మీ అందరికీ ఒక నెల జీతం బోనస్ ప్రకటిస్తున్నాను. అందుకోండి, అనుభవించండి, ఆనందించండి. క్యారీ ఆన్.
0: హలో, ఎస్ ఉన్నారు?
4: ఉన్నారు, ఫోన్ ఇస్తున్నాను, మాట్లాడండి సార్.
1: ఎస్,
4: మీకు ఫోన్ సార్.
1: హలో, ఓ డాక్టర్ గారా, ఏమిటి విశేషం? వాట్, ఓ మై గాడ్, వస్తున్నారు,
4: మన బాస్ భార్య గారు కొద్ది నిమిషాల క్రితమే కన్ను మూశారు.

పిచ్చి సుగుణ, బెదిరిపోయావు కదూ ఆనాటి సంఘటనకి, బెదురా. ఆ చేదు సంఘటన ఈనాటికి మింగుడు పడకుంటేను. డబ్బుంది కదా అని పిల్లల్ని కంటూ పోవడమేనా? దానికి అంతమంటూ లేదా? పైగా సత్యం ఆయన నైజానికి వంత పాడటమా? సమర్థుడట సమర్థుడు, సమర్థుడు ఏం చేసినా చెల్లుతుందట. ఆ లెక్కన కుటుంబరావు ఏం సమర్థుడని అలా ప్రవర్తిస్తున్నాడు? చిచ్చి, తలుచుకుంటేనే ఒళ్ళు కంపరం ఎత్తుతుంది. నువ్వనేది హిట్లర్ కుటుంబరావు గురించేనా? అవును. పాపం ఆ వెర్రి ఇల్లాలని తలుచుకుంటేనే జాలేస్తుంది.

0: ఏంటి ఇక్కడ మా నాన్నగారు ఎక్కడుంటారు?
1: ఎవరు పాపా నువ్వు? ఎవరు మీ నాన్నగారు?
0: హెడ్ క్లర్క్ అండి, కుటుంబరావు గారు.
1: ఓ అదిగోనమ్మా, అక్కడ ఉంటారు. చూసావా, అదిగో ఆ ఫ్యాన్ కింద.
0: అమ్మా అదిగోనే, నాన్న అక్కడున్నాడే. నాన్న, అమ్మ వచ్చింది నీకోసం.
2: ఛీ, ఎవడా నీకు నాన్న? పావుదలకే పాడు ముఖమా.
1: అదేమిటండి పిల్లదాన్ని కసురుకుంటారు? వారం రోజుల ఇంటి మొహం చూసి ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. పిల్లల ఆకలితో నకనకలాడుతున్నారు. మీ గురించి బెంగపడి

0: చెప్తున్నారండి. రోజు ఆఫీస్కి వచ్చి తిరిగిపోతున్నాను. ఇంటికి రాక ఆఫీస్కి రాక ఎక్కడ తిరుగుతున్నారండి?
1: నా ఇష్టం, నాకు సుఖం దొరికే చోట తిరుగుతానా? నీకెందుకే ఆడపిల్లలు కోడి పెట్ట? ఇంటికి రావాలి, ఇంటికి వస్తే సుఖమేముంది? పేరుకు సంతాన లక్ష్మి, ఒక్క మగనలు సనలేదు కడుపున. చచ్చే నా బతుకంతా నరకం చేశాం. ఇంటికి వస్తే ఏముంది? అన్ని మీ ఆడవహాలే. పైగా

0: ఒక్క మగనలు సనలేదు కడుపున. చచ్చే, నా పొదుగులతో నరకం చేశావు. ఇంటికి వస్తే ఏముంది, అన్ని మీ ఆడవహాలే. పైగా అది కావాలి ఇది కావాలి అంటూ పీక్కు తింటారు. నేను ఎందుకు రావాలి, నేను ఎందుకు రావాలి ఇంటికి? నేను రాను.
1: అదేమిటండి, మీరే ఇంటికి రాకపోతే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మేమేమైపోతాం చెప్పండి. మీకు ఇష్టం లేకపోతే, మీరు పోషించదలుచుకోకపోతే మాకింత విషయం ఇచ్చి చంపండి. ఆ తర్వాత హాయిగా మీకు ఇష్టం వచ్చినట్టు ఉండండి. మగ పిల్లవాడు పుట్టకపోవడం నా తప్ప, దేవుడు ఇవ్వని పాపానికి నన్ను నా సంసారాన్ని ఎండగడతారా? ఏమండి ఏమండి, చూడండి ఇక్కడ ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇది తప్పని ఒక్కళ్ళు చెప్పలేరా?
0: చెప్పారు, చెప్పినా నేను విన్నా.
2: ఇంట్లోనే కాక ఆఫీస్ లో అందరి ముందు కూడా కొడుతున్నావా అమ్మని? నువ్వు మంచి నాన్నవి కాదు.
0: అవునే, అవునా, నేను మంచి నాన్న కాదు, మేము మంచి పిల్లలు కారు. ఇది మంచి పిల్లం కాదో కాదే కాదు, లేకపోతే ఇంట్లో నార్మల్స్ పడుండుక ఆఫీస్కి వచ్చి అల్లరి పెడతారా? నిన్న
2: అమ్మ చూడే, నాన్న కొడుతున్నాడే.
1: ఎందుకండి ఆ పిల్లదాన్ని కొడతారు అలాగా? ఏమండి ఎందుకండి మమ్మల్నంతా నీళ్ళు హింసిస్తారు? మీకేం ఆనందం అండి?
0: ఇంట్లో వంశోద్ధారకం లేకుండా మీరందరూ నన్ను కాల్చికి తింటల్లా, అటువంటి ఆనందమేది?
3: మిస్టర్ గుడ్డుపురం, ఆఫీస్లో ఏం చేసిన అడగం తాగుచ్చావు ఆఫీస్కి? హౌ డేర్ యూ? ఎడవకు పాప, ఏం జరిగింది?
2: మా నాన్న ఎప్పుడు సరిగ్గా ఇంటికి రాడండి, వచ్చిన తాగొచ్చి మా అమ్మని మిమ్మల్ని కొడతాడండి.
1: సంతాన లక్ష్మణి పేరు పెట్టుకుని ఒక్క మగ నష్టన ఇవ్వలేదని ఎప్పుడు సాధిస్తూ హింసిస్తూ ఉంటారండి. ఇంకో పెళ్లి కూడా చేసుకుంటారట. మా కడుపుకి ఎప్పుడు సరిగ్గా ఇంత అన్నం పెట్టిన పాపాన పోలేదండి. ఇంట్లో 3 నెలల పసిగుడ్డు జ్వరంతో ఒళ్ళెరకుండా పడి ఉందండి. మొన్న ఆఫీసులో బోనస్ ఇచ్చారట, అప్పటి నుంచి ఇంటి మొహం చూడటం లేదండి. ధర్మప్రభులు మీరే న్యాయం చెయ్యండి.
3: చూడు మన్మథం, ముందే మీకు 1,000 రూపాయలు ఇచ్చి పంపించు.
4: ఎస్ సార్.
3: ఇక నుంచి ఈ కుటుంబరావు జీతం ఇతని చేత సంతకం పెట్టించుకొని ఆవిడ చేతికి.
4: అలాగే సార్.
3: చూడమ్మా, ఇతను ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే నాతో చెప్పు, నేను చూసుకుంటాను.
1: ఆడదాన్ని అయ్యుండి ఇలా బరి తెగించి ఆఫీస్కి వచ్చి మీకు ఇబ్బంది కలిగించినందుకు నాకు క్షమించండి సార్.
2: నన్ను కూడానండి.
3: బలేదానివి పాప, పెద్దల కళ్ళు తెరిపించిన పెద్దదానివి. మీ జీవిత సమస్య మూలాన నాలో కొత్త ఆలోచనలు తెగే అవకాశం ఇచ్చావు. మై స్వీట్ కిసెస్ టు యూ. వెళ్ళిరా అమ్మా.
2: థ్యాంక్ యూ అంకుల్.

0: కంటి కునికే దూరమైన పిచ్చిపిల్ల, ఎందుకు అర్ధరాత్రి నీకు ఈ జ్ఞాపకాల దృశ్యాలు? తెలియనట్టే అడుగుతావే. తెల్లవారితే వనభోజనాలు, పిక్నిక్, సత్యం నన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోమని అడిగేస్తాడు. అప్పుడు నేనేం జవాబు చెప్పేది?
1: నీ మనసులో మాటే చెప్పు. సత్యం అంటే నీకు ఇష్టమేగా, నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావుగా.
0: ప్రేమ. ప్రస్తుతానికి ప్రవర్తన నచ్చింది. మన్మథం గారి ప్రోత్సాహంతో కొంత ధైర్యం వచ్చింది. అంతమాత్రాన్నే ప్రేమ జంట అన్న ముద్ర వేయించుకుని భవిష్యత్తులోకి గుడ్డిగా దూసుకుపోవాలా? ఆశలు, ఆశయాలు, ఉద్దేశాలు, గమ్యాలు, వీటన్నిటి గురించి వివరంగా చర్చించుకోకుండానే కేవలం కంటికి నచ్చినంత మాత్రాన కళ్యాణ మండపం ఎక్కేసేంత చిన్న వయసులో ఉన్నామా?
1: ఏమోనమ్మా, నువ్వు నాకే అర్థం కావడం లేదంటే నీ మనస్సు నీకే తెలియదన్నమాట. నాకెందుకు వచ్చిన గొడవ? నీ బుద్ధి నువ్వు నమ్ముకో. నేను విశ్రమిస్తాను.

0: కమాన్ కొలీగ్స్, అందరూ దిగండి అయ్యా, దిగండి
1: దిగండి. సుగుణ గారు, ఏది మీ బ్యాగ్ ఇలా ఇవ్వండి, నేను తీసుకొస్తాను.
2: నో థ్యాంక్స్, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్.
3: ఇవ్వమ్మాయ్, కుర్రాళ్ళ ఉత్సాహం మీద చన్నీళ్లు చల్లితే ప్రేమ కథలు ముందుకెళ్ళవు.
2: ఊరుకోండి మన్మథన్ గారు, మీరు మరీ నువ్వు.
3: అదిగో మాటలోనే వచ్చేసారు బాసు.
4: హాయ్ ఎవ్రీబడి, అందరు వచ్చేసారా? కమాన్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్.

0: రండి సుగుణ గారు. అలా అదిగో ఆ దూరంగా కనపడుతున్న జలపాతం దగ్గరికి షికారుగా వెళ్ళొద్దాం.
1: వెళ్ళిరన్నమ్మాయి, భావాలు తీరిగపడి మనసులు మరికొంచెం దగ్గరగా వచ్చు. వెళ్ళిరండి.

0: రండి కుటుంబరావు గారు, ఇదిగో ఇక్కడ ఈ పొదల మాటను సెటిల్ అవుదాం.
1: తొందరగా తీవయ్యా బాటలు. బస్సు ఎక్కినప్పటి నుంచి నోరూరుతోంది అప్పా, అందులోనూ విదేశీ సరుకన్నావు.
0: సీలు తీసేంతవరకు, సీలు తీస్తే అంత అఫెన్సే.
1: కానీ అఫెన్సే కానీ. ఓహో ఓహో, వాసన తగులుతుంటేనే కిక్కు నషాలానికి ఎక్కుతుందయ్యా.
0: కానీ మరి

0: ఈ మాట్లాడడానికేనే ఇంత దూరం తీసుకొచ్చింది.
1: నీకంతా నవ్వులాటగానే ఉంటుంది. ఈ మాట అడగడానికి ఎన్నాళ్ళుగా ధైర్యం కూడగట్టుకోవచ్చు వచ్చిందో తెలిసేందుకు ఇవాళ ఎలాగైనా సరే అడిగేయాలనుకున్నాను, అడిగేశాను. రాత్రంతా నిద్ర పట్టలేదు తెలుసా?
0: నిద్ర పట్టండి, మీ ఒక్కరికేనే ఉంటుంది.
1: ఓహో, అయితే మీకు కూడా అన్నమాట అమ్మ ప్రేమ దొంగ.
2: కుటుంబం గారు, అదో ఆ జలపాతం దగ్గర ఆ చెట్టు కింద ఆ జంట ఎవరు గమనించారా? ఇంకెవరు, మన ఆఫీస్ ప్రేమ పక్షులు అక్కడికి వెళ్ళి కువకువలు ఆడుకుంటున్నట్టున్నాయి. పిట్ట ఓ పక్క పిచ్చెక్కిస్తూనే వాడి ముందు నన్ను తక్కువ చేసి చూస్తూ కసిపెచ్చుతుంది.
3: ఓ పట్టు బట్టి ఆ పిట్ట మీద కసిని మసి చేస్తే పాల కానీ ఆనందో బ్రహ్మ.
2: నేను అదే అనుకుంటున్నాను. ఎదురుగా చక్కని అఫెన్స్ చొక్క పదటి బురారావు చూపు చూద్దాం.
3: మరే వాడు ఎక్కువ ఏమిటో మన తక్కువ ఏమిటో చూద్దాం.
0: స్టాప్ స్టాప్, అంతటితో ఆగండి మహాశయ. ప్రేమ జపం, పెళ్లి మంత్రం, వీటితోనే జీవితం సరిపోదు. ఇంకా మాట్లాడుకోవలసినవి బోలెడున్నాయి.
1: అమ్మో చచ్చం, ఇంకా బోలెడున్నాయా? ఇవేం ట్రంక్ రోడ్డు మీద మైలురాళ్ళ బోలెడుండడానికి? ఇద్దరం ఒకరికొకరు నచ్చాం కదా.
0: ఆ నచ్చితే చాలా. ఇద్దరము ఒకటయ్యాక భవిష్యత్ జీవితాన్ని ఎలా గడపాలి అన్నది ముందుగానే చర్చించుకోవద్దా?
2: హలో మై డియర్ లవ్ బర్డ్స్, హౌ ఆర్ యు?
3: సత్యమా సార్, కొంచెం అసింత జరు. మీ ప్రేమ సింహాసనం మీద కాస్త మాకు కూడా చోటివ్వండి సార్.
1: రాస్కెల్స్, ఏం కూశారు? ఇవాళ మీ అంతు చూస్తాను. ఆఫీసులో మా మీద గుసగుసలు రేపింది చాలక, ఇప్పుడు మీద చేయడానికి వస్తారా?
3: పక్కదమ్మగా, ఆ అమ్మాయి అమ్మాయితో నన్ను మాట్లాడాలా?
4: మిస్టర్ ఆనందం, మిస్టర్ కుటుంబరావు, స్టాప్ ఇట్! వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? మీరు చదువుకున్న ఉద్యోగస్తుల అనాగరికి అడుగు మనుషులా? చూడు మనమధం, దే ఆర్ ఇన్ ఎ డ్రింకింగ్ స్టేట్.

0: అటువంటి వాళ్ళకా నేను ఉద్యోగాలు చెప్పించి పోషిస్తుంది.
1: అందరూ అటువంటి వాళ్లే కాదు బాస్, సత్యం సుగుణ లాంటి ఉత్తమాశయాలు సత్ప్రవర్తన కలవాళ్లు ఉన్నారు. వాళ్లు ప్రేమించుకుని ఒకటెవరం చూడలేకే వీళ్ళు దౌర్జన్యానికి పాల్పడ్డారు.
0: ఏమిటి, మన సంస్థలో ప్రేమ ఆదర్శ వివాహాలు కూడానా?
2: ప్రేమలు లేవు, ఆదర్శాలు లేవు. నన్ను వదిలేయండి, నన్ను వెనక్కు పంపించేయండి. నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను. మీలో ఏ ఒక్కరికి సరైన అవగాహన బాధ్యత లేదు జీవితం అంటే. ఐశ్వర్యం ఉంది కదా అని మగపిల్లలకనే చక్రవర్తి గారు, మగపిల్లడు కోసం ఆడపిల్లల్ని కంటూ పోయే కుటుంబరావు గారు, ఆడదాన్ని ఆటబొమ్మగా చూసే ఆనందరావు గారు, మీ మధ్య ఏ ఆడపిల్లైనా ప్రేమకి పెళ్లికి ఎందుకు సాహసిస్తుంది? స్త్రీ వ్యక్తిత్వాన్ని ఔన్నత్యాన్ని పట్టించుకునేవారు మీలో ఒక్కరన్నా ఉన్నారా?
0: నన్ను క్షమించమ్మా సుగుణ, మొన్న నా భార్య పోయినప్పటి నుంచి నా మనసులో రగిలే ఆవేదన్ని నీ ఉద్రేకం బద్దలుకొట్టింది. ధనవంతుణ్ణి అన్న అహంతో సామాజిక బాధ్యతని, నా భార్య ఆరోగ్యాన్ని పట్టించుకుని నాకు ఆమె మరణంతో కళ్ళు తెరుచుకున్నాయి.
2: మరణించా కళ్ళు తెరుచుకుంటే ఏం లాభం అండి?
0: లాభం సంగతి కాదమ్మా, నేను ప్రాయశ్చిత్తం గురించి ఆలోచిస్తున్నాను. ఈ సంఘటన మూలాన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మారిన మనిషిగా మీ వివాహం నా చేతుల మీదుగా చేయనివ్వండి.
2: లాభం లేదండి, మా చర్చలు ఇంకా వివాహం వరకు చేరుకోలేదు. నేను నిన్నటి మహిళని కాదు, నేటి మహిళని కాదు, రేపటి మహిళని. సత్యంగారితో వివాహానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ఆయన మీ అందరి ముందు నాకు హామీ ఇవ్వాలి.
3: ఏమిటమ్మా అది?
2: మాకు ఒకే ఒక సంతానం ఉండాలి, ఆ తర్వాత బంద్. ఆ బిడ్డ మగబిడ్డైనా ఆడబిడ్డైనా ఒక్కరే. ఆ హామీ ఇవ్వకపోతే ఎవరితో వారిది.
4: సార్, ఆవిడ మాట నా మాట. ఆవిడ కండిషన్కి నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. మేమొకటే, మాకొకరే.
0: చూశావుటమ్మా, కుర్రాన్ని అనవసరంగా బెదగొట్టేశావు. నీ అడుగుజాడల్లో నడిచే భర్త లభించడం ఎంత అదృష్టం. ఈ శుభ సందర్భంలో, ఈ సంతోష సమయంలో మరొక చిన్న అనౌన్స్మెంట్. నేను నా పిల్లల మీద, సామ్రాజ్య విస్తరణ మీద మమకారం చంపుకుని మన సంస్థల్లో పనిచేసే జంటల్లో ఒకే సంతానంతో ఫుల్ స్టాప్ పెట్టే వారికి వాటా ఇవ్వదలుచుకున్నాను. ఇవాటి నుంచి ఈ సంస్థలు నా వ్యక్తిగత ఆస్తి కాదు, శ్రమించే చిన్న సంసారాల వాళ్ళందరిదీను. సత్యం సుగుణలు, వారి ఆశలు ఆశయాలు.
5: మీరింతవరకు రేపటి కోసం నాటికి విన్నారు. రచన శ్రీ పిసిపాటి ఉమామహేశ్వరం. ఇందులో శ్రీమతి బుర్రా విజయదుర్గ, శ్రీమతి మందలపు ఇందిర, శ్రీ ఏవిఎస్ పిసిపాటి వెంకటేశ్వరరావు, జిఎస్ కుమార్, గేదెల రామారావు, చిరంజీవి లక్ష్మి, శ్రీ ఎస్వీరావు పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ మాడుగుల రామకృష్ణ.
6: గుడ్ మార్నింగ్ పిల్లలు.
7: గుడ్ మార్నింగ్ మేడం.
8: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
9: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
10: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
11: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
12: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
13: చిక్కుకుంది.
14: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటోంది,
13: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
15: శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో 100 పడకలతో 24 గంటల మానవీయ సేవలు. ఆరోగ్య సమస్య ఏదైనా, ఎవరికైనా మేలైన చికిత్సలు, ఆధునిక శస్త్రచికిత్సలు. క్యూర్వెల్ హాస్పిటల్, MGM దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 7032812241.
16: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
17: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట వినండి. వకీల్ సాబ్ చిత్రం కోసం సిద్ధు శ్రీరామ్ పాడిన రామ్ జోగి శాస్త్రి గీతం, సంగీతం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీతం ఈనాటి కార్యక్రమంలో త్రిచూర్ వి రామచంద్రన్ గారి గాత్ర కచేరి వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి, స్వయంవరం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ దాసరి నారాయణరావు గీతం, సంగీతం సత్యం.

0: ఎవరికైనా క్యూర్వెల్ హాస్పిటల్ ఉంది అండగా ఫోన్ నెంబర్ 9550135343.
1: స్వాతి ముత్యం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. బీమార్ ఏదైనా ఫికర్ లేదు, క్యూర్వెల్ కి పోదాం, పరేషానొద్దు. డాక్టర్ హేమా వద్దిరాజు, డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారుల పర్యవేక్షణలో పిల్లలు కలగని వారికైనా, పిల్లల్ని కనబోయే అమ్మలకైనా, పసిపాపలకైనా, పెద్దలకైనా అనారోగ్యం ఏదైనా

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పై షెడ్యూ మందరం. ఆ

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
1: చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆర్జించండి, అప్రమత్తంగా ఉండండి.
4: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. భక్త కన్నప్ప చిత్రం కోసం వి రామకృష్ణ, పి సుశీల పడిన వేటూరి గీతం, సంగీతం ఆదినారాయణరావు సత్యం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: 20వ శతాబ్దం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన జొన్న విత్తుల గీతం, సంగీతం జేవి రాఘవులు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు, ఎఫ్ఎంఎన్ 103.5 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆహుతి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన మల్లెమాల గీతం, సంగీతం సత్యం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆలాపన ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

0: சஜ்ஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్
3: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి బ్రహ్మ. ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్రపడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం బప్పిలహరి.

అల్లరి ప్రియుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి అమ్మ దొంగ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరు గీతం, సంగీతం కోటి.

చిత్రసీమ కార్యక్రమంలో వినబోయే పాట చిన్నారి స్నేహం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, లలితా సాగరి పాడిన జాలాది గీతం, సంగీతం చక్రవర్తి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో వినబోయే పాట సీతారామం చిత్రంలోనిది. ఎస్పి చరణ్, రమ్య బెహరా ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం. సంగీతం విశాల్ చంద్రశేఖర్.

మణిశంకర వరప్రసాద్ ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, శ్వేతామోహన్ పాడిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం భీమ్ సిసి సిరోలియో.

0: గా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈ చిత్రం కోసం సిద్ధు శ్రీరామ్ పాడిన శ్రీమణి గీతం, సంగీతం గోపి సుందర్.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి పెద్ది ఈ చిత్రం కోసం గానం సంగీతం ఏఆర్ రెహమాన్, గీత రచన అనంత శ్రీరామ్.

ఆ పాటతో ఈ పూట చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు. కొద్ది క్షణాల్లో ప్రకటించిన అంశం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలు ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని, ఆసుపత్రుల్లో వైద్య పరికరాల పనితీరును పర్యవేక్షించేందుకు సెంట్రలైజ్డ్ డాష్బోర్డ్ ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనసింహ, రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల

సంస్థ అధికారులు ఆదేశించారు. తయారీ రంగ పరిశ్రమలో పెట్టుబడులకు ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ అత్యంత అనుకూలమైందని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా జర్మనీ దేశ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని నిన్న తనను కలిసిన ఆ దేశ అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని కోరారు. ఎన్నికల నిబంధనల మేరకు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం నేరమవుతుందని, అలాంటి వారికి ఏడాది జైలు శిక్ష, జరిమానా విధిస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. చనిపోయిన వారి పేర్ల ఓటర్ల జాబితా నుంచి తొలగించి ఇతర పొరపాట్లను సరిదిద్దడమే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని నిన్న హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో చెప్పారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు హైదరాబాద్ వస్తారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమై మేధా రైల్వే బోగీల కర్మాగారాన్ని సందర్శిస్తారు. ప్రాజెక్ట్ 17 ఏ కింద నిర్మితమైన మహేంద్రగిరి యుద్ధ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేయిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు జరుగుతాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నూతన పాలకవర్గం ఈ ఉదయం 11:30 ప్రమాణ స్వీకారం చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో వచ్చే 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేస్తుంది. ఈరోజు లండన్లో జరగనున్న వింబుల్డన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కరోలినా ముచోవా, చెకియాకే చెందిన లిండా నోస్కోవాతో తలపడతారు. రేపు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో ప్రపంచ నెంబర్ 1 యానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్తో తలపడతారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్లో టైం 10:03 దాటి 30 సెకండ్లు ఎవర్ గ్రీన్ హిట్స్కి స్వాగతం పలుకుతుంది మీ జయశ్రీ. మరి కార్యక్రమంలో ముందుగా ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచారి నగర్ నుండి జిందం నరహరి లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయరేఖ, భాను, రియాన్స్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట శ్రీమంతుడు. ఈ మూవీ కోసం యాజిన్ ఆలపించిన రామజోగేశాస్త్రి గీతం దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో

చౌటుప్పలించి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, ఇంకా రుద్ర, గణేష్ వీళ్ళందరూ రిక్వెస్ట్ పంపించారండి. సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ కోసం రఘు దీక్షిత్ ఆలపించిన రామజోగేశాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు మన్మధుడు మూవీ కోసం వేణు సుమంగళి ఆలపించిన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్నారు నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర. మరి వీరందరి కోసం ఈ సాంగ్.

0: డిస్కో రజ మూవీ కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివిందల్ సీతారాం శాస్త్రి గీతం ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యంలో ఈ పాటను మా కోసం వినిపించండి అంటున్నారు భూదాన్ పోచంపల్లి మాధవరెడ్డి చౌరస్తా నుంచి భావనల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, ఇంకా వాళ్ళ అమ్మగారు నాగమణి గారు.
1: దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో అర్జున్ రెడ్డి మూవీ కోసం సమీర భరద్వాజ్ ఆలపించిన పాటని మా కోసం వినిపించండి అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఇంకా అబేదా అయేషా మరి వీరి కోసం ఈ సాంగ్.

గారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, బాబు, భిక్షపతి కుటుంబ సభ్యులు కోరుతున్నారండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ కోసం కేకే ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, మిక్కీ జమయ్య సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్ వీరందరూ రిక్వెస్ట్ పంపించారండి. ఉప్పెన మూవీ కోసం జావేద్ అలీ ఆలపించిన శ్రీమణి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి శాంత అభిహాస్ని వైష్ణవి నితిన్, ఇంకా పార్సిగుట్ట సికింద్రాబాద్ నుంచి స్వర్ణలత శ్రీనివాస్ వీరందరూ రిక్వెస్ట్ పంపించారండి. ఆడవారి మాటలకే అర్థాలు వేరులే మూవీ కోసం ఉదిత్ నారాయణ బృందం ఆలపించిన కులశేఖర్ గీతం, యువన్ శంకర్ రాజా సంగీతం.
1: Can you feel her? Is your heart speaking to her? Can you feel the love?

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: స్టూడియో క్లాక్లో టైం 10:55 కావస్తుంది. గుర్తుకొస్తున్నాయంటూ మా నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉన్నారు. మరి ఎవర్ గ్రీన్ హిట్స్లో లాస్ట్ సాంగ్ వినేద్దాం. కేరింత మూవీ కోసం కార్తీక్ ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం. ఈ గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్నారు సీఎం రోడ్ ఆటో నగర్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్లాలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి, సునీత్. మరి వీరందరి కోసం ఈ సాంగ్.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:00 కావస్తుంది. తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు హైదరాబాద్ వస్తారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. మేథా రైల్వే బోగీల కర్మాగారాన్ని సందర్శిస్తారు. ప్రాజెక్ట్ 17 కింద నిర్మితమైన మహేంద్రగిరి యుద్ధ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నూతన పాలకవర్గం ఈ ఉదయం 11:30 ప్రమాణ స్వీకారం చేస్తుంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యక్రమానికి హాజరవుతారు. ఎన్నికల నిబంధనల మేరకు 2 ఓటు హక్కు కలిగి ఉండడం నేరమవుతుందని, అలాంటి వారికి 7 జైలు శిక్ష జరిమానా విధిస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. 2 తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో వచ్చే 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో 90.70% సీట్లు భర్తీ అయినట్లు సాంకేతిక విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈరోజు లండన్లో జరగనున్న వింబుల్డన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకుల దేశానికి చెందిన కరోలినా ముచోవా తమ దేశానికి చెందిన లిండా నోస్కోవాతో తలపడతారు. రేపు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్ 1 క్రీడాకారుడు యానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో ఆడతారు. భారత్ ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య లార్డ్స్లో జరుగుతున్న చారిత్రాత్మక క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో నిన్న మొదటి రోజున భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 1 వికెట్ నష్టానికి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో తన మధురమైన స్వరాలతో వైవిధ్యమైన నేపథ్య సంగీతంతో తెలుగు సినీ సంగీతానికి కొత్తదనం తెచ్చారు. ప్రారంభంలో సంగీత దర్శకుల వద్ద కీబోర్డు వాద్యకారకుడిగా పనిచేసి అనంతరం సంగీత దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభం చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాదు, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు. మరి వారి సినీ ప్రస్థాన విశేషాలు తెలుసుకుందాం ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో. వారు కంపోజ్ చేసిన సాంగ్స్ వింటూ ఆస్వాదిద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టే ట్యూన్డ్.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మణి శర్మ గారి అసలు పేరు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. జూలై 11, 1964లో మచిలీపట్నంలో జన్మించారు. చిన్నప్పటి నుండి సంగీతం పట్ల మక్కువ ఉండేది. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి హార్మోనియం పెట్టను తెలియకపోయినా వాయించేవారంట. వీరి తండ్రి యనమండ్ర నాగయజ్ఞ శర్మ వయోలిన్ కళాకారుడు. సినిమాల్లో పనిచేయాలనే ప్యాషన్తో వాళ్ళ వైఫ్తో సహా మద్రాస్కి వచ్చేశారు వారి ఫాదర్. సో మణి శర్మ గారి బాల్యం అంతా మద్రాసులోనే జరిగింది. ఇక మణి శర్మ గారి ఇంట్రెస్ట్ని గమనించినటువంటి వారి ఫాదర్ వయోలిన్తో పాటు మాండోలిన్, గిటార్ కూడా నేర్పించారు. అయితే ఎక్కడికైనా రికార్డింగ్లోకి వెళ్ళినప్పుడు గిటార్ ప్లే చేసేవారికన్నా కీబోర్డ్ ప్లే చేసేవారికి పేమెంట్ ఎక్కువ ఇచ్చేవారంట. సో అలా వారి తండ్రి గారి సలహా మేరకు కీబోర్డ్ నేర్చుకున్నారు. మరి సినీ ప్రస్థానం ఎలా మొదలైంది, వెస్టర్న్ మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నారు, అన్ని విషయాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మ్యూజిక్ డైరెక్టర్ బర్త్డే స్పెషల్ మణి శర్మ గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. వెస్ట్రన్ మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నారంటే పాశ్చాత్య సంగీతంలో ఇళయరాజా గారికి, రెహమాన్ గారికి, ఇంకా చాలామందికి గురువైనటువంటి జాకబ్ జాన్ గారి దగ్గర మణి శర్మ గారు పాశ్చాత్య సంగీతం నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. 1982 ఎయిటీన్ ఇయర్స్ ఏజ్లోనే చదువు పూర్తిగా ఆపేసి సంగీత రంగంలో అడుగుపెట్టారు. మరి సంగీత దర్శకులు సత్యం గారి దగ్గర కీబోర్డు ప్లేయర్గా సినీ జీవితాన్ని ప్రారంభించారు. మరి ఆ తర్వాత ఇళయరాజా, ఎంఎం కీరవాణి, రాజ్ కోటి దగ్గర శిష్యరికం చేశారు. ఏఆర్ రెహమాన్తో కలిసి కీబోర్డ్ అసిస్టెంట్గా కూడా పనిచేయడం జరిగింది.

మరి అప్పట్లో సౌత్ ఇండియా మూవీస్ అన్నీ ఈ రికార్డింగ్స్ అన్నీ మద్రాసులోనే జరిగేవి. సో అలా అన్ని భాషల సినిమాలకి ఎందరో మహానుభావులు అయినటువంటి సంగీత దర్శకుల దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది మణిశర్మ గారికి. మరి మ్యూజిక్ డైరెక్టర్ ఎలా అయ్యారు ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయిలో మన్ శర్మ గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. కీరవాణి గారి దగ్గర మన్ శర్మ గారు వర్క్ చేస్తున్నప్పుడు క్షణక్షణ మూవీకి డైరెక్టర్ ఆర్జీవి గారు రీరికార్డింగ్ చేసే టైంలో వారిని చూశారంట. అలా రాత్, తెలుగులో రాత్రి మూవీ, హర్రర్ మూవీ, ఇది రీరికార్డింగ్ చేయమని అవకాశం ఇచ్చారు ఆర్జీవి గారు. అలా మన్ శర్మ గారి సినీ కెరీర్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి మూవీ అంత మూవీలో ఒక పాట చేయమని ఆర్జీవి గారు అడిగారంట. అంత మూవీలోని చిలక్కి ఉందనుకో, ఈ చిలకి రా చిలకో అనే ఈ పాట ఆయన స్వరపరిచినటువంటి మొట్టమొదటి పాట. ఇప్పుడు అదే పాట మీ అందరి కోసం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, స్టే ట్యూన్డ్.

0: cheza hapa, mucha cheza kweli, watu wako hapa, watu watacheza.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఏబిఎస్ గారి దర్శకత్వం వహించినటువంటి సూపర్ హీరోస్ మూవీస్తో సంగీత దర్శకుడిగా పరిచయమై 200కు పైగా మూవీస్కి సంగీతం వహించారు మనశర్మ గారు. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్కి కంపోజ్ చేశారు. అయితే సంగీత దర్శకుడిగా తొలి అవకాశం మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ అయినప్పటికీ విడుదలైంది మాత్రం సూపర్ హీరోస్ మూవీ. జేఎన్సి పరంజీ డైరెక్షన్లో వచ్చినటువంటి బావగారు బాగున్నారు ఆ పాటలు సూపర్ హిట్ అవడంతో ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత చాలామంది డైరెక్టర్స్ అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా తెలుసుకుందాం వారి గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతీ కేంద్రం. స్టూడియోల సమయం 11 గంటలు దాటి 36 నిమిషాలు అవుతుంది. మంచిర్మ గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. మంచిర్మ గారు తన సినీ ప్రస్థానం 30 ఇయర్స్లో చూడాలని ఉంది. గణేష్, ఇద్దరు మిత్రులు సమరసింహారెడ్డి, రావు చందమామ, షీను, అన్నయ్య, రాజకుమారుడు ఖుషి, మురారి, సుబ్బు, నరసింహనాయుడు, ఇంద్ర, ఆది, ఠాగూర్, ఒక్కడు, గుడుంబశంకర్, యజ్ఞం, పోకిరి, స్టాలిన్, బిల్లా, కలేజా, ఇస్మార్ట్ శంకర్ వంటి ఎన్నో సినిమాలకు గుర్తుండిపోయే సూపర్ సాంగ్స్ కంపోజ్ చేశారు. ఒకవైపు అగ్రహీరోలకు సినిమాలకు సంగీత దర్శకం వహిస్తూనే యువ హీరోస్కి కూడా కంపోజ్ చేసేవారు. అవన్నీ మ్యూజికల్ హిట్ అవడంతో మణిశర్మ గారు వెనుతిరిగి చూసుకోలేదు.

అనుశర్మ గారి సంగీతంలో ఇటు ఫాస్ట్ బీట్ సాంగ్తో మాస్ ఆడియన్స్ నుర్రు తెలిగిస్తూనే ప్రతి మూవీలో ఒక మెలోడీ సాంగ్ కూడా ఉండేది. ఆ మెలోడీ సాంగ్ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్గ్రీన్ హిట్సే. ఇక సమరసింహారెడ్డి సినిమాలో ముందుగా అందాల ఆడబొమ్మ సాంగ్ని వద్దన్నారంట డైరెక్టర్ బి గోపాల్ గారు. అయితే ఈ సాంగ్ బాగుంటుంది అని పక్కానే చేసి చెప్పారంట మనశర్మ గారు. మరి అప్పట్లో ఈ సాంగ్ చాలా అంటే చాలా పాపులర్ అయ్యింది. అదే సాంగ్ ఇప్పుడు మీకోసం ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం కదా. మన్ శర్మ గారి సాంగ్స్ అంటేనే అలా ఉంటాయి. మరి చిరంజీవి గారి మూవీస్కి ఇంట్రడక్షన్ సాంగ్ మ్యాక్సిమం బాలుగారే పాడేవారు. కానీ చూడాలని ఉంది మూవీలో చాలా క్లాస్ సాంగ్ యమహా నగరి సాంగ్ని ఇంట్రడక్షన్ సాంగ్లో పెట్టడం, అలాగే నలుగురు నాన్ తెలుగు సింగర్స్తో పాడించడం జరిగింది చూడాలని ఉంది మూవీలో. గుణశేఖర్ గారి వినూత్న ప్రయోగం, అలాగే మణి శర్మ గారి సంగీతం ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక మణి శర్మ గారు కంపోజ్ చేసినటువంటి మెలోడీలో చాలా మంచి పాటలు కూడా ఉంటాయి. అందుకే అతనిని మెలోడీ బ్రహ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఈ బిరుదిచ్చింది ఎవరో కాదు, మనసిచ్చి చూడు చిత్రం షూటింగ్ టైంలో ఆ చిత్ర నిర్మాత ఎడిటర్ మోహన్ గారు ఇచ్చినటువంటి బిరుదు మెలోడీ బ్రహ్మ. మరి ఇప్పుడైతే మీకోసం చూడాలని ఉంది చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట వచ్చేస్తుంది. వింటూ ఉండండి ఆకాశవాణి, స్టే ట్యూన్డ్.

200కు పైగా చిత్రాలకు సంగీతం అందించినటువంటి మణిశర్మ గారు అటు మెలోడీ సాంగ్స్ అయినా మాస్ బీట్స్ అయినా ఇక నేపథ్య సంగీతంలో తనదైన శైలిలో ప్రేక్షకులని అలరించారు. ఎస్పెషల్లీ హీరో ఎలివేషన్ సన్నివేశాలకు ఆయన అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోరు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన కంపోజ్ చేసినటువంటి సాంగ్స్ కూడా ఎన్నో పాటలు నేటికి సంగీత ప్రియుల హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. తెలుగులోనే కాకుండా ఇతర దక్షిణ భారత భాష చిత్రాలకు కూడా సంగీతం అందించి తన ప్రతిభను చాటుకున్నారు. ఎంతోమంది కొత్త సింగర్స్ని పరిచయం చేశారు. ఇప్పుడైతే ఎందరికో ఇష్టమైనటువంటి రావోయ్ చందమామ మూవీ నుంచి చాలా ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి కంపోజ్ చేసిన

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మనశర్మ గారి దగ్గర ఎస్ఎస్ తామన్, దేవిశ్రీ ప్రసాద్, ఇంకా సింగర్ కార్తీక్ మనశర్మ గారి దగ్గర వర్క్ చేయడం జరిగింది. ఇక అవార్డుల విషయానికి వస్తే 1995లో విడుదలైనటువంటి చూడాలని ఉంది, 2003లో విడుదలైనటువంటి ఒక్కడు మూవీకి నంది పురస్కారం వచ్చింది. ఇక ఫిలింఫేర్ అవార్డ్స్కి విషయానికి వస్తే చూడాలని ఉంది చిరునవ్వుతో ఒక్కడు మూవీకి అందుకోవడం జరిగింది. అలాంటి గొప్ప సంగీత దర్శకుడి మనశర్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఏ వెరీ హ్యాపీ బర్త్డే మనశర్మ గారు. ఇదండి ఈనాటి గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు అవుతుంది. చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో సవాళ్ళు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆలోచనలు, మరి వారి విజయగాథలు కూడా విలువైన సందేశాలు మనకు అందిస్తూ ఉంటాయి, మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ ఉంటాయి. మరి ఈనాటి చైతన్య స్ఫూర్తిలో ఒక సాధారణ గృహిణి ఆమె చేసినటువంటి కృషికి జాతీయ స్థాయిలో అవార్డు గెలుచుకుంది. ఇంతకీ ఎవరు ఆమె, ఆమె చేసినటువంటి కృషి ఏమిటి, ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

పవర్ మూవీ నుంచి సూరజ్ సంతోష్ మాలవిక పన్న పాట విన్నారు. సంగీతం మిసెస్ తమన్. చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఆవిడ సాధారణ గృహిణి, కుటుంబ పోషణకు తన వంతుగా ఏదైనా చేయాలని భావించారు. అలా తేనెటీగల పెంపకం మొదలుపెట్టారు. ఇలా ఆ వ్యాపారం స్టార్ట్ చేయగానే ఆమె భర్తని కూతుర్ని కోల్పోయారు. ఆ బాధతో తన ప్రయాణాన్ని ఆపలేదు. ఇంతకీ ఎవరామె అంటే మదురైకి చెందినటువంటి జోసెఫిన్ సెల్వరాజ్. ఇప్పుడు ఈమె చేసినటువంటి వ్యాపారం ఎంతోమంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఆవిడ విజయగాథని తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: జల్సా చిత్రం నుంచి టిప్పు, గోపిక పూర్ణిమ పాడిన పాట విన్నారు. గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. జోసెఫిన్ సెల్వరాజు గారిది మధురై జిల్లా కడచ్చన నందలై. జోసెఫ్ గారికి 4 అక్కచెల్లెలు, మరి ఈవిడ పెద్దామె. త్వరగా పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత బీఏ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ టైంలో వారి సంపాదన కుటుంబ పోషణకే సరిపోయేది కాదు. మరి టీచర్ జాబ్ కోసం ట్రై చేశారు, కానీ ఇంగ్లీష్పై పట్టలేకపోవడంతో జాబ్ రాలేదు. మరి అప్పుడే ఒక సొంతగా ఏదైనా వ్యాపారం చేయాలని డిసైడ్ అయ్యారు. అలా 2006 ప్రభుత్వం నిర్వహించినటువంటి పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకంలో శిక్షణ తీసుకోవడం జరిగింది జోసెఫిన్ గారు. మరి ఆ తర్వాత ఏమైందో ఈ పాట తర్వాత చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, స్టే ట్యూన్డ్.

పోకిరి చిత్రం నుంచి కార్తీక్ మహాలక్ష్మి పాడిన పాట విన్నారు. గీతరచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం మణి శర్మ. జోసెఫిన్ సెల్వరాజ్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈనాటి చైతన్య స్ఫూర్తిలో 10,000 పెట్టుబడి పెట్టి 10 తేనెటీగల పెట్టెలతో తన సొంతూరులో వ్యాపారాన్ని ప్రారంభించారు. శని ఆదివారాల్లో తేనె సేకరించేవారు జోసెఫిన్ గారు. స్టార్టింగ్లో ఆదాయం తక్కువగా వచ్చినా వెనకడుగు వేయలేదు. ఆ తర్వాత 2010 బ్యాంకులో లోన్తో పాటు నగలమ్మేసి 10 లక్షలతో వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వ్యాపారం సాఫీగా సాగుతున్నటువంటి టైంలోనే జోసెఫిన్ గారి భర్త సెల్వరాజు గారు అనారోగ్యంతో మరణించారు. ఆ బాధ నుంచి కోలుకోకముందే తన 13 ఏళ్ల కుమార్తె ప్రభ కూడా క్యాన్సర్తో మరణించడం జరిగింది. ఇద్దరు మరణించేసరికి తన ప్రపంచమంతా అంధకారమైపోయింది. కొన్నాళ్ళు ఇంటికే పరిమితమైపోయింది. తేనెటీగల పెట్టెలపై పర్యవేక్షణ లేకపోయేసరికి అవి అంతా వృధా అయి వ్యాపారంలో భారీ నష్టం వచ్చింది. మరి జోసెఫిన్ గారి అబ్బాయి విజయ్ కోసం ఏదైనా సాధించాలని

మళ్ళీ బ్యాంకులో లోన్ తీసుకున్నారు. 1000 తేనెటీగల పెట్టెలను తయారు చేయించారు. మదురై, తేని, శివగంగై, బిండుగల్, తిరుచి తదితర జిల్లాలోని పొద్దుతిరుగుడు పూల తోటల్లో నేరేడు చెట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ తేనెటీగల బాక్సుల నుంచి తేనె సేకరించడం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం తేనె తీసినటువంటి ఘనత జోసెఫిన్ గారిదే. ఇలా నోవెల్లా, సన్ఫ్లవర్, వేప, మునుగపూలు, పర్వత తేనె, కొంబో తేనెలను సేకరిస్తున్నారు. ఇలా తేనె సేకరించడమే కాకుండా తేనెకి తులసి, వెల్లుల్లి, అల్లం, మామిడి వంటి ఫ్లేవర్లను కూడా జోడించి 22 రకాల విలువల ఆధారిత ప్రోడక్ట్స్ని తయారు చేస్తున్నారు. ఈ సేకరించినటువంటి తేనెలను రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలకి కూడా సరఫరా చేస్తున్నారు. ఇంకా తెలుసుకుందాం ఈవిడ గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: జోసెఫిన్ గారు తన వ్యాపారానికి విబీస్ నేచురల్ బీ ఫామ్ అని పేరు పెట్టి 50 మందికి ఉపాధి కల్పించారు. ఇక మదురైలోనే కాకుండా కేరళలోనూ తేనె కలెక్ట్ చేస్తున్నారు. లాక్డౌన్లో దాదాపు 13 కోట్ల వరకు నష్టం వచ్చినా తిరిగి పుంజుకున్నారు. ఎస్, చాలామంది నష్టం వచ్చినప్పుడు కుంగిపోతూ ఉంటారు. అలా కుంగిపోకుండా ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతోమందికి ఇన్స్పైర్. తేనెటీగలను పెంచాలనుకునే వారి కోసం స్టాండ్స్, స్మోకర్లు, తేనె తీయడానికి ఉపయోగించేటువంటి యంత్రాలు, పెట్టెలను తయారు చేసి అమ్ముతున్నారు కూడా. ఇలా 30 కోట్ల టర్నోవర్ లభిస్తుంది. ఇలా వ్యాపారం మాత్రమే కాదు, తేనెటీగల పెంపకంపై ఆసక్తి ఉన్న వారందరికీ శిక్షణ కూడా ఇస్తున్నారు జోసెఫిన్ గారు. అలా ఇప్పటి వరకు 3000 మందికి పైగా శిక్షణ ఇవ్వడం జరిగింది. వేరే స్టేట్స్కి వెళ్ళి కూడా శిక్షణ తరగతులు కండక్ట్ చేయడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక బృందాలతో కలిసి పనిచేస్తున్నారు. పిల్లల చదువు కోసం జస్ట్ 2000 ఆదాయం వస్తే చాలని అనుకున్నారు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు. కానీ నేడు అది ఇంత పెద్ద వ్యాపారంగా మారుతుందని కూడా అనుకోలేదు జోసెఫిన్ గారు. మరి సెల్వరాజు గారు 5 జాతీయ అవార్డులను గెలుచుకున్నారు తేనెటీగల పెంపకంలో. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల తరఫున 36 రాష్ట్ర అవార్డులు కూడా వచ్చాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ మహిళ తేనెటీగల పెంపకందారు అవార్డు కూడా వచ్చింది జోసెఫిన్ గారికి. మరి వీరి జీవితం ఎంతోమందికి ఇన్స్పైర్. జీవితం ఎన్నో ఒడిదుడుకులను వస్తాయి, కానీ వాటి నుండి తప్పించుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్తేనే విజయం సాధించవచ్చని నిరూపించారు. ఇదండి ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముక్కు నువ్వే నువ్వే, నా చంపల కంటే నా చామంతి సిగ్గు నువ్వే నువ్వే.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంలో సమయం 12:30 కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం హోదాకి పెంచారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను ఆధునిక సాంకేతికతతో కలబోసి

ఎక్కడికో తీసుకెళ్లారు కదా. మరి మరో ప్రశ్న, ప్రతి జిల్లా నుంచి స్థానిక రుచికరమైన వంటకాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక వంటకం పథకాన్ని ప్రారంభించింది? ప్రతి జిల్లా నుంచి స్థానిక రుచికరమైనటువంటి వంటకాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక వంటకం పథకాన్ని ప్రారంభించింది? ఏ రాష్ట్రం? ఆన్సర్ తెలిస్తే 0402324085 2కి వాట్సాప్ చేయండి.

షో టైం వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోల సమయం 1 గంట దాటి 44 నిమిషాలు. మరి నేను అడిగినటువంటి ప్రశ్న, ప్రతి జిల్లా నుంచి స్థానిక రుచికరమైన వంటకాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక వంటకం పథకాన్ని ప్రారంభించింది? మరి రైట్ ఆన్సర్స్ పంపించారు పానుగంట రవిగౌడ్ బిహెచ్ఎల్ నుంచి, సతీష్ శాంతి సుచిత్ర సర్కిల్ నుంచి, శ్రీరామ్ నరేందర్ న్యావరింద నుంచి, భోగ మార్కండ్య భూధన్ పోచంపల్లి నుంచి, భాను మియాపూర్ నుంచి, పోలిపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి, కట్ల సతీష్ రాంపురం నుంచి, పున్న వెంకటేశం నిమ్మాని నుంచి, పంతడి శ్రీనివాస్ మోరిపొలం నుంచి, ఎం నరేష్ రోజా మహబూబ్ నగర్ నుంచి, ఇంకా అప్పలరాజు పెడన రైట్ ఆన్సర్ పంపించారు చాలామంది. కుంట గంగారెడ్డి ఆదిలాబాద్ నుంచి రైట్ ఆన్సర్, అలాగే ప్రొద్దుటూరు కడప నుంచి దస్తగిరి రైట్ ఆన్సర్, అలాగే నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి, కిష్టాపురం నుంచి పాష రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళల్లో హర్షిని ఆదిలాబాద్ నుంచి, పుట్టపాక నుంచి భవానీ వెంకట్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమనగుర్తి నుంచి రైట్ ఆన్సర్ రాజు, కోనాపూర్ నుంచి బాలకృష్ణ, నర్సంపేట నుంచి దమ్మోజి వెంకటాచారి, చిత్రాల నుంచి రైట్ ఆన్సర్ పాలెంపోలే ఆలగడ్డ నుంచి జానకి, కృష్ణ కిరణ్ నాగారం నుంచి రైట్ ఆన్సర్, అలాగే శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి రైట్ ఆన్సర్, ఇంకా కాజుపేట నుంచి ప్రణీత్ రైట్ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ స్టేట్ ఈ ఒక జిల్లా ఒక వంటకం పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి మరో ప్రశ్న, మిక్కీ జేయర్ సంగీతం అందించినటువంటి ఒక మల్టీ స్టారర్ మూవీకి మణిశర్మ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు, ఏ మూవీ అది? మిక్కీ జేమేయర్ సంగీతం అందించినటువంటి ఒక మల్టీ స్టారర్ మూవీకి మణిశర్మ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు, ఏ మూవీ అది? ఆన్సర్ తెలిస్తే 0402324085 2కి వాట్సాప్ చేయండి.

షో టైం వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఒక మల్టీ స్టారర్ మూవీకి మణిశర్మ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఏ మూవీ అది అని అడిగాను, చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు. బాలకృష్ణ నర్సంపేట నుంచి ఇంకా భోగ మార్కండేయ అనిత, భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్, ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో సంధ్య, లీల ఆదిలాబాద్ నుంచి, అప్పలరాజు పెడనా నుంచి, పంతడి శ్రీనివాసరావు మోరిపల్లెం నుంచి, నార్కెట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, అలాగే సన్నీ కాజీపేట నుంచి రైట్ ఆన్సర్, నందిపేట నుంచి మధుకర్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమనగుర్తి నుంచి, పుట్టపక్క నుంచి భవాని వెంకట్ రైట్ ఆన్సర్, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి రైట్, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుంచి, ఎం నరేష్ రోజా మూసాపేట మహబూబ్ నగర్ నుంచి, పాలెంపోలే ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ నుంచి శ్రీనివాస్ లావణ్య, మిర్యాల తిరుమలయ్య పుట్టపక్క నుంచి రైట్ ఆన్సర్, దమ్మోజ్ వెంకటాచారి చిత్రాల నుంచి, కుబేర్ నుంచి రంజిత్ సంధ్య రైట్ ఆన్సర్, ఇంకా మియాపూర్ నుంచి భాను, గీతానగర్ నుంచి సంధ్య, ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో మురహరి యశోద్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రైట్ ఆన్సర్, కరీంనగర్ నుంచి సులోచన, కేజీ రెడ్డి ఆదిలాబాద్ రైట్ ఆన్సర్, అలాగే నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, శ్రీనివాస్ రాజన్నపేట నుంచి రైట్ ఆన్సర్, ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో పోలేపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల నుంచి రైట్ ఆన్సర్, ఇంకా సరైన సమాధానం పంపించారు ఫిరిజాదిగూడ నుంచి శ్రీనివాస్, జాపు భూమేశ్వర్ వెల్లుల్ల నుంచి, ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళల్లో బబ్లు రేణుక దుబాయ్ నుంచి రైట్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా మణిశర్మ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. మరి ఇదండి ఈనాటి షో టైం. విని ఎంజాయ్ చేశారు కదా? మరి షో టైంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి వింటున్నారు. స్టూడియోల సమయం 2 గంటలు దాటి 15 నిమిషాలు. ఆకాశమే హద్దుగా భావించి తమ ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ప్రతి రంగంలో విజయ పథకాన్ని ఎగురవేస్తున్న మహిళా మనులు ఎంతోమంది. వారి విజయగాథలు తెలుసుకుంటాం కదా ప్రతిరోజు శక్తిశీల్లో. ఈనాటి శక్తిశీల్లో భారతదేశానికి ఎన్నో అంతర్జాతీయ పథకాలు అందించి తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచిన ప్రముఖ ఆర్చర్ జ్యోతి సురేఖ విన్నం గురించి తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

బేబీ చిత్రం నుంచి శ్రీరామచంద్ర ఆలపించిన గీతం విన్నారు. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం విజయ్ బుల్గనిన్. శక్తిశీలు వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. జ్యోతి సురేఖ గారు ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. వారి ఫాదర్ 3 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడే స్విమ్మింగ్ వైఫ్ని తీసుకెళ్లారు సురేఖ గారిని. అయితే 5 ఇయర్స్ రాకముందుకే సురేఖ గారు 5 కిలోమీటర్ల పాటు కృష్ణా నదిని ఈది అరుదైనటువంటి ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి చోటు సాధించడం జరిగింది. దాంతో ఆమె కెరీర్ స్విమ్మింగ్ వైపు వెళ్తుంది అని అనుకున్నారు. అయితే కొంతకాలం తర్వాత స్విమ్మింగ్ ఈవెంట్స్లో పోటీ పడే పరిస్థితికి వచ్చేసరికి అంతా మారిపోయింది. కోచ్లు ఆమె స్విమ్మింగ్కి లాంటి క్రీడాంశానికి సరిపోదని చెప్పడం జరిగింది. మరి ఆర్చర్ వైపు ఎలా వెళ్లారో ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: నటించిన మజ్ను చిత్రం నుంచి హరిచరణ్ పాడినపాట విన్నారు. గీత రచన రామజోగి శాస్త్రి, సంగీతం గోపి సుందర్.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. స్విమ్మింగ్కి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ కోసం వారి ఫాదర్ టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి రాకెట్ స్పోర్ట్స్ ట్రై చేద్దామనుకున్నారు. మనం జ్యోతి సురేఖ గురించి తెలుసుకుంటున్నాం కదా, అక్కడ కూడా అదే సమస్య వస్తుంది కావచ్చు అని అన్ని రకాలుగా ఆలోచించి సురేఖ గారిని ఆర్చరీ వైపు నడిపించారు. మరి 11 ఇయర్స్ ఏజ్లోనే ఆర్చరీ విల్లును చేతిలో విల్లు పెట్టుకున్నప్పుడు సురేఖ గారు ఇన్ని విజయాలు సాధిస్తారని వాళ్ళ ఫాదర్ అని అనుకోలేదు. ఇంకా తెలుసుకుందాం వారి గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శక్తిశీల్ జ్యోతి సురేఖ గురించి తెలుసుకుంటున్నాం. విజయవాడలో మాజీ ఆటగాడు జె రామారావు గారి వద్ద సురేఖ గారు ఆర్చరీలో ఆరితేరడం జరిగింది. 4 ఇయర్స్ కోచ్గా ఆయనకి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడంతో సురేఖ గారి ఆట పూర్తిగా మెరుగైంది. ఈ క్రమంలో 2011లో సురేఖ గారు అరుదైన ఘనత సాధించారు. జాతీయ స్థాయి పోటీల్లో విశేషంగా రాణిస్తూ జస్ట్ 15 ఇయర్స్ ఏజ్లోనే సీనియర్ ఛాంపియన్గా అవతరించారు. అదే ఏడాది సబ్ జూనియర్ జూనియర్ నేషనల్స్లో విజేతైనటువంటి ఆమె 3 వయో విభాగాల్లోనూ ఒకే ఏడాది ఛాంపియన్గా నిలిచిన

ఇస్మార్ట్ శంకర్ చిత్రం నుంచి అనురా కులకర్ణి, రమ్య బెహ్రా ఆలపించిన గీతం విన్నారు. గీత రచన భాస్కర భట్ల రవికుమార్, సంగీతం మన్ని శర్మ. శక్తిశీల్లో జ్యోతి సురేఖ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఛాంపియన్గా నిలుస్తున్న టైంలో సురేఖ గారికి అత్యుత్తమ స్థాయి శిక్షణ అవసరమని కోచ్ సూచించడం జరిగింది. దాంతో రెండేళ్ల పాటు సొంత ఖర్చులతో తండ్రి ఆమెను అమెరికాకు పంపించి కోచింగ్ ఇప్పించారు. ఈ శిక్షణతో ఆమె ఆట ఎంతో మెరుగైంది. అమెరికా నుండి స్వదేశంకి తిరిగి వచ్చాక ఆ శిక్షణ ఫలితం కూడా బాగా కనిపించింది. 2014లో బ్యాంకాక్లో జరిగినటువంటి ఆసియా ఆర్చరీ గ్రాండ్ ఫ్రీ టోర్నీలో మిక్స్డ్ వ్యక్తిగత విభాగాల్లో ఒక్కో స్వర్ణం సాధించి సురేఖ గారు అందరి దృష్టిలో నిలిచారు. ఈ రెండు స్వర్ణాలు ఆమె కెరీర్కి బంగారు బాట వేశాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక 2015 ఆసియా కప్లో సురేఖ గారు తొలి వ్యక్తిగత స్వర్ణం గెలుచుకున్నారు. అక్కడి నుండి సీనియర్ విభాగంలో 2014 నుంచి 2025 వరకు ప్రతి ఏటా ఆమె పతకాలు గెలుస్తూనే రావడం విశేషం. ఇంకా తెలుసుకుందాం

సంపాదించి సురేఖ గారు అందరి దృష్టిలో నిలిచారు. ఈ రెండు స్వర్ణాలు ఆమె కెరీర్కి బంగారు బాట వేశాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక 2015 ఆసియా కప్లో సురేఖ గారు తొలి వ్యక్తిగత స్వర్ణం గెలుచుకున్నారు. అక్కడి నుండి సీనియర్ విభాగంలో 2014 నుంచి 2025 వరకు ప్రతి ఏటా ఆమె పతకాలు గెలుస్తూనే రావడం విశేషం. ఇంకా తెలుసుకుందాం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు

చలిచిత్ర నుంచి బాంబే జయశ్రీ ఆలపించిన గీతం విన్నారు. గీత రచన భువనచంద్ర, సంగీతం హ్యారీ జయరాజ్. జ్యోతి సురేఖ గురించి తెలుసుకుంటున్నాం ఈనాటి శక్తిశీల్లో. 15 ఏళ్ల కెరీర్లో ఆమె 90 అంతర్జాతీయ పథకాలు సాధించడం జరిగింది. ప్రపంచ ఛాంపియన్షిప్, అలాగే వరల్డ్ కప్, ఆసియా క్రీడలతో సహా దాదాపుగా అన్ని ప్రతిష్టాత్మక టోర్నీలలో పథకాల పంట పండించినటువంటి సురేఖ ప్రపంచ 2 ర్యాంక్, అలాగే ఏషియాలో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇక లాస్ ఏంజలస్ ఒలింపిక్స్లో కాంపౌండ్ ఆర్చరీకి చోటు దక్కడం అనేది చాలా సంతోషంగా ఉంది తను. మరి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక టోర్నీలన్నింటిలో పథకాలు సాధించడం జరిగింది. ఇక ఒలింపిక్స్లో దేశానికి పథకం అందించినప్పుడే నా కెరీర్ సంపూర్ణమవుతుందని జ్యోతికి సురేఖ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆమె ఏం ఒలింపిక్స్ పథకం, మరి ఖేల్రత్న అవార్డును కూడా ఆ స్ఫూర్తిని ఇస్తుంది, ఆమె అందుకోవాలని కూడా మనం కూడా కోరుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

சவாரி மூவி நுஞ்சி ஸ்பூர்த்தி யாதகிரி பாடின பாட்டை வினாரு. கீதரச்சன பூர்ணச்சாரி, சங்கீதம் சேகர் சந்திரா. శక్తిశీలు వింటున్నారు. జ్యోతిసురేఖ విజయాల వెనుక ఉన్నటువంటి రహస్యం పట్టుదల, నిరంతర సాధన, లక్ష్యంపై ఏకాగ్రత. ఒత్తిడిని జయిస్తూ ప్రతి బాణాన్ని లక్ష్యానికి చేరవేసే ఆమె నైపుణ్యం యువతకు ఎంతో ఆదర్శం. జ్యోతిసురేఖ విన్న మనకు చెప్పే మెసేజ్ ఒకటే, కలలు కనండి, వాటిని నిజం చేసుకోవడానికి ప్రతిరోజు శ్రమించండి, విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది. ఇలాంటి ప్రేరణాత్మక వ్యక్తుల జీవితాలు మనలో కొత్త ఉత్తేజాన్ని నింపుతాయి. ఇదండి ఈనాటి శక్తిశీలి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. వీరింతవరకు ముంబై స్టూడియోస్లో నుంచి రిలే కార్యక్రమాలు విన్నారు. నిలయంలో సమయం 5 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ప్రసారం వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 మెగాహెడ్స్పై చిత్రసీమల తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా జనతా గ్యారేజ్ ఈ చిత్రం కోసం యాజిన్ నిజార్, నేహా బాసిన్ ఆలపించిన రామ జోగయ్య శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమల తర్వాత పాట ఆనంద్. ఈ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ ఆలపించిన వేటూరి గీతం, సంగీతం కేఎం రాధాకృష్ణన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట మణిశంకర వరప్రసాద్ ఈ చిత్రం కోసం నకాష్ అజీజ్ విష మణిశంకర వరప్రసాద్ ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ శ్వేతామోహన్ ఆలపించిన భాస్కర్ భట్ల గీతం సంగీతం భీమ్ సిసిరోలియో.

0: అలో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: చింతకాయల రవి ఈ చిత్రం కోసం రాజేష్ మరియు శ్రేయా ఘోషల్ అలపించిన చంద్రబోస్ గీతం సంగీతం విశాల్ శేఖర్.

చిత్రసీమలో తర్వాత పాట శతమానం భవతి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం మిక్కీజే మేయర్.

గోపి గోపిక గోదావరి ఈ చిత్రం కోసం చక్రి మరియు కౌసల్య పాడిన రామజోగేశాస్త్రి గీతం సంగీతం చక్రి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో తర్వాత పాట వారసుడు. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, ఎంఎం మానసి ఆలపించిన, రామ జోగేశాస్త్రి గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 MHz పై చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట కేరింత. ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట, గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం మిక్కీజీ మేయర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమల తర్వాత పాట సార్. ఈ చిత్రం కోసం శ్వేతా మోహన్ ఆలపించిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

కొత్త బంగారు లోకం ఈ చిత్రం కోసం కృష్ణ చైతన్య, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం మిక్కిజే మేయర్.

చిత్రసీమలో చివరిగా కలర్ ఫోటో. ఈ చిత్రం కోసం కాలభైరవ మరియు అనురాగ్ కులకర్ణి పాడిన పాట, గీత రచన కిట్టు విశాప్రగడ, సంగీతం కాలభైరవ.

0: దేశభక్తి గీతం విన్నారు.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 అవుతుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: loans to more than 2 lakh micro food processing enterprises across the country. The scheme has leveraged project investments of over 20,300 crore rupees and generated nearly 11 lakh direct and indirect employment opportunities. Addressing a special event in New Delhi today, Union Minister for Food Processing Industries Chirag Paswan said, "The achievement is not merely a milestone to celebrate, but a strong foundation for the next phase of India's food processing growth story." Mr. Paswan also underlined the participation of women entrepreneurs at nearly 44% of all beneficiaries reflects the true spirit of women-led development, a cornerstone of Viksit Bharat. Union Railway and IT Minister Ashwini Vaishnav today announced plans to develop Hyderabad as a major high-speed rail hub with proposed bullet train corridors linking the city to Pune, Chennai and Bengaluru. Speaking at an industry event in Hyderabad, he said the high-speed rail network will significantly reduce travel time and strengthen connectivity among South India's major economic centres. The minister also highlighted India's growing electronics and semiconductor sectors, saying the country has adopted an AI as a service model and that Telangana is playing a key role in electronics manufacturing. A speedboat carrying Indian tourists capsized near Vietnam's Phu Quoc Island today. According to local media reports, 15 people are feared dead while 21 people were rescued. The boat carrying 32 Indian tourists and 4 crew members overturned about 400 meters off Hon Mai Rut Ngai Island, triggering a rescue operation. The Indian Embassy in Hanoi today said the exact details of the incident are being ascertained as search and rescue operations by local authorities are ongoing. In the FIFA World Cup, Norway will take on England, while defending champions Argentina will clash with Switzerland in the quarterfinals to determine the remaining semi-finalists. The third quarterfinal match between Norway and England will be played at Miami Stadium with kickoff scheduled for 2:30 a.m. Indian Standard Time. Later, Argentina will face Switzerland at Kansas City Stadium at 6:30 a.m. Indian Standard Time. The Indian women's compound team of Jyoti Surekha Venam, Preetika Pradeep and Chikita Taniparthi clinched the silver medal at the Archery World Cup Stage 4 in Madrid, Spain today. In the final, the Indian trio went down 228-232 to Colombia. The silver medal opened India's account in the season-ending tournament, with the contingent aiming to add more medals later in the day. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. హైదరాబాద్ను ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్లో ఎమిరేట్స్ వైమానిక సంస్థ తన సేవలను విస్తరించేందుకు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ సరహాన్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ పాలనపై నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాలు విసిరారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ను ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ను పూణే, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ, హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణకాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానత మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. భారతదేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ రంగాల గురించి కూడా మంత్రి ప్రస్తావించారు. దేశం ప్రస్తుతం ఏఐ యూజీఎం సర్వీస్ మోడల్ను అవలంబిస్తోందని, ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. చీఫ్ డిజైనింగ్ రంగానికి అవసరమైన దేశీయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా 315 విశ్వవిద్యాలయాలలో సెమీకండక్టర్ డిజైన్ టూల్స్ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బుల్లెట్ రైలు ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 500,000 కోట్లను కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సంఘ

0: జిల్లా శివారులోని నందిగామ ప్రాంతంలో 375 ఎకరాలు విస్తరించి ఉన్న మేధ రైల్వే కోచ్ విడిభాగాల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. పరిశ్రమలోని విడిభాగాల తయారీని, కార్మికుల నైపుణ్యాలను, తయారీ విధానాన్ని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, ఆ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎమిరేట్స్ వైమానిక సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్హాన్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఎమిరేట్స్ A380 సర్వీసులను ప్రారంభించేందుకు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సుముఖత వ్యక్తం చేయగా, వైమానిక సేవలను పెంచాలని, అలాగే తెలంగాణలో మరో 2 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో అక్కడ కూడా ఎమిరేట్స్ MRO ఆపరేషన్స్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కోరారు. ఇందుకు గాను కావలసిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారులకు శిక్షణ అందించేందుకు స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరగా ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సానుకూలంగా స్పందించారు. భూభారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా భూ రీసర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ధరణి రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పైలట్ ప్రాతిపదికగా చేపట్టిన రీసర్వే ద్వారా భూ సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. రీసర్వే కోసం సుశిక్షితులైన సర్వేయర్లను వినియోగించుకోవాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ మండలంలోని మాణిక్గూడ, ధనోరా, కోమటిగూడల్లో పలు పంచాయతీ వీవో భవనాల స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ధనోరాలో మాట్లాడుతూ, పోడు సాగుదారుల సమస్యలను కేంద్రం మాత్రమే పరిష్కరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. గిరిజనేతరులకు ROFR చట్టం ఎటువంటి హక్కులను కల్పించదని గుర్తు చేశారు.
1: ఫారెస్ట్ చట్టం అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు, ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం. ఇక్కడ ఫారెస్ట్ ఉన్న అక్కడ ట్రైబల్స్, నాన్ ట్రైబల్స్ అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. అది ఇల్లు కట్టుకునే విషయంలో అయినా, వ్యవసాయం చేసుకునే దానిలో కూడా ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి. వాళ్లను ఇబ్బంది పెట్టుందని ఫారెస్ట్ అధికారులు చెప్పడం జరిగింది.
0: అయితే మానవతా దృక్పథంతో తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న రైతులను ఇబ్బందులకు గురి చేయకూడదని అన్నారు. అలాగే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. సెమీ కండక్టర్ రంగానికి ఊతమిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని టీ వర్క్స్లో దేశంలోనే మొట్టమొదటి కెమికల్ మెకానికల్ పాలిషింగ్ ప్యాడ్ టెక్నాలజీ హబ్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ప్రారంభించారు. సెమీ కండక్టర్ల తయారీలో కీలకమైన పేపర్ ఫ్యాబ్రికేషన్ కోసం ఉపయోగించే CMP ప్యాడ్ల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ కేంద్రం ఏర్పాటైంది. జపాన్కు చెందిన తోహో కోకి శిషాకుషో భాగస్వామ్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా స్టార్టప్లకు, పరిశోధకులకు అవసరమైన సాంకేతిక మద్దతు, శిక్షణ లభిస్తుందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రంగారెడ్డి జిల్లాలోని దైవాలగూడలో జరిగిన దారుణ సామూహిక హత్యలో కలకలం సృష్టించింది. 28 ఏళ్ల రాజకుమార్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో పాటు తనపై పోక్సో కేసు పెట్టిన మైనర్ బాలిక సహా మొత్తం 6 దారుణంగా హత్య చేశాడు. బెయిలుపై బయటకు వచ్చిన నిందితుడు మొదట ఆ మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మల గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత తన ఇంటికి చేరుకొని భార్యతో పాటు 2 చిన్న కుమారులను కూడా హతమార్చాడు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన 6 హత్యలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ బలహీనమైన వాదనల కారణంగా పోక్సో కేసులో నిందితుడు బెయిలు పొందగలిగాడని, ఈ దారుణ హత్యలు ప్రభుత్వ అసమర్థత వల్లే జరిగాయని మాజీ మంత్రి ఆరోపించారు. నిందితుడికి బెయిల్ ఇవ్వద్దని బాధితురాలి కుటుంబం ఎంతగానో ప్రాధాయపడినా వారి భయాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఇంతటి దారుణం జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. వీటిని ప్రభుత్వ ప్రేరేపిత హత్యలుగా ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ గెలవడం అసాధ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈరోజు తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,

0: సీఎం స్వయంగా చేయించుకున్న అంతర్గత సర్వేల ప్రకారం బీఆర్ఎస్ 78 స్థానాలతో విజయం సాధించబోతుందని తెలిందని ఆయన పేర్కొన్నారు. తన పాలనపై ముఖ్యమంత్రికి నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి లేదా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని కేటీఆర్ సవాలు విసిరారు. ప్రస్తుత ప్రభుత్వ నీటి యాజమాన్య తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కన్నెపల్లి వద్ద అందుబాటులో ఉన్న గోదావరి నీటిని పంపు చేయకుండా రాష్ట్రాన్ని ఉద్దేశపూర్వకంగా ఎండబెడుతున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే ప్రభుత్వం ఇలా కృత్రిమ కరువును సృష్టిస్తోందని అన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే ప్రభుత్వం కృత్రిమ కరువు సృష్టిస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. గోదావరిలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వం కన్నేపల్లి పంపులను నడపడానికి నిరాకరిస్తోందని, దీనివల్ల వేలాది ఎకరాలకు సాగునీరు అందకుండా పోతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో 17 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బస్ స్టేషన్కు మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా రవాణా మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించామని పేర్కొన్నారు. వియత్నాం పర్యటనకు వెళ్లిన భారతీయ పర్యాటకుల స్పీడ్ బోటు సముద్రంలో బోల్తాపడిన ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. ప్రమాద సమయంలో పడవలో 32 మంది భారతీయులతో పాటు 4 సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. తీరానికి కేవలం 400 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని ప్రధాన ఆలయ ముఖమండపం బంగారు వాకిలి ప్రాంగణంలో ఈరోజు నూతన దేవస్థాన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. చైర్మన్గా ఎం సత్యనారాయణ రెడ్డి, సభ్యులుగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖతో పాటు ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ను ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్లో ఎమిరేట్స్ వైమానిక సంస్థ తన సేవలను విస్తరించేందుకు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్హాన్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ పాలనపై నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఎఫ్ఎంఏ 103.5 మెగాహెడ్స్ పై ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీతంలో కడారి శ్రీనివాస్ బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ముందుగా వానాకాలానికి అనువైన వరి పంట రకాలు, యాజమాన్య పద్ధతులు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై హరిగారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ అర్షం సదానందం. అనంతరం ఖరీఫ్లో వరి పంట సాగులో అనుభవాలు, హన్మకొండ మండలం పలివేలుపుల గ్రామ రైతు కుమరయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ అర్షం సదానందం. 7:45 చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటారు. 9:00 న్యూస్8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ నుండి రిలే వింటారు. 9:30 శాస్త్రీయ సంగీతం, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6 గంటలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గేయం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో అమ్మంటే కథానిక వింటారు శ్రీ కె రమేష్ గారిచే. అనంతరం అపరిచితులు కథానిక వింటారు శ్రీమతి ఎం రమాదేవి గారిచే. 8:00 శాస్త్రీయ సంగీతం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 హలో మనోరంజని. శ్రోతలు వాట్సప్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం వింటారు. 9:30 చిన్నారి లోకం, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారం, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు, 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారం. ఇక 3:00 నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం వింటారు, 4:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయ కార్యక్రమం, 7:45 చిత్రసీమ, 9:00 న్యూస్ 8:00, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీతం, 10:00 మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల్లోని వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ముఖాన మొటిమల
4: సైబాల్,
3: గజ్జా బొబ్బల
4: సైబాల్,
3: నడుబుల తామరా
4: సైబాల్,
3: బురద పుల్ల
4: సైబాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి.

0: ചെണ്ടി. ന്യൂസ് ഓൺ എയർ മൊബൈൽ ആപ്ലിക്കേഷൻ, നിരന്തരം മീ ചെന്തേ മീ വെന്തേ. ന്യൂസ് ഓൺ എയർ മൊബൈൽ ആപ്ലിക്കേഷൻ ദ്വാരാ വരംഗൽ ആകാശവാണി പ്രസാരാലനു പ്രപഞ്ചംലോ എക്കടി നുంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
0: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
5: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
0: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
5: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
0: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
5: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
0: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
5: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
6: సమాచార దర్శిని విన్నారు.
0: పెళ్లి రోజు శుభా.
6: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, జానపద సంగీతం వింటారు. ఈనాటి జానపద సంగీతంలో శ్రీ కడారి శ్రీనివాస్ బృందం పాడిన జానపద గీతాలు వింటారు.

అరే కొనగమ్మలుగినాయి కోగులే పూసినాయి, కొనగమ్మలుగినాయి కోగులే పూసినాయి, అడత జానకి అడత జానకి అడత జానకి కోడి.

0: గమ్మలు వినాయి కోగులే పూసినాయి
1: గమ్మలు వినాయి కోగులే పూసినాయి
0: అడత జాలకి అడత జాలకి అడత జాలకి

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: పాటే తిప్పుట కార్యకురాలు నాటు పెట్టేదమ్మా,
1: పూట కార్యకురాలు నాటు పెట్టేదమ్మా, పూట కార్యకురాలు నాటు పెట్టేదమ్మా.
0: కోయిల గుంపోలే మేమంతా గొంతెత్తి కొండరాగం.

0: జానపద సంగీతంలో మీరింతవరకు శ్రీ కడారి శ్రీనివాస బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీతం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. తెలంగాణ పాఠశాల విద్యాశాఖలో డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డీఈఓ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 24 డీఈఓ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బీఈడీ కోర్సులో ప్రవేశానికి అర్హత కలిగిన సబ్జెక్టులతో బ్యాచులర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 55% మార్కులతో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 1 జూలై 2026 నాటికి 18 నుండి 44 ఏండ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgpsc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 19 జూలై 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్లో 60 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్ విభాగంలో 56, సివిల్ విభాగంలో 3, టెలికాం విభాగంలో 1. ఈ విధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఏఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 60 ఖాళీలు. అభ్యర్థులు ఏఐసిటిఈ లేదా యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. 1 జూలై 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య అభ్యర్థుల వయసు ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apcpdcl.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 2 జూలై 2028. మరొక ఉద్యోగ సమాచారం. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సిసిఐ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో భర్తీ చేయనున్నారు. మొత్తం 148 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో గరిష్టంగా అకౌంట్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ 50 ఖాళీలను, అదేవిధంగా జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ 50 ఖాళీలను, జనరల్ విభాగంలో 30 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను, ఇక మిగతావి అకౌంట్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీ 8, మార్కెటింగ్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీ 8, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో

0: అసిస్టెంట్ మేనేజర్ ఖాళీని, ఇక జనరల్ విభాగంలో ఒకటి అసిస్టెంట్ మేనేజర్ ఖాళీని భర్తీ చేయనున్నారు. మొత్తంగా 148 ఖాళీలు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో సిఏ లేదా సిఎంఏ, ఏదైనా డిగ్రీ, ఇంకా బీకామ్, బీఎస్సీ, బీఈ, ఎంబీఏ లేదా ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 32 ఏళ్లకు మించకుండా ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ covorp.org.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 24, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబేషనర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు పాల్గొనబోతున్నాయి. మొత్తం 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్, ఆ తర్వాత పర్సనాలిటీ టెస్ట్, చివరిగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ibps.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 21, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్పెయిన్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీలో భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. ఇక వార్తల వివరంగా. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆక్లాండ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, శాశ్వత స్నేహం, ఉమ్మడి విలువలు, ఉజ్వల భవిష్యత్తు పట్ల నిబద్ధతపై భారత్ న్యూజిలాండ్ దేశ సంబంధాలు నిర్మించబడ్డాయని అన్నారు. ఆక్లాండ్ నుంచి వెల్లింగ్టన్ వరకు, క్రిస్టియన్ చర్చ్ నుంచి క్విన్స్టోన్ వరకు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషించారని మోదీ అన్నారు. భారత్ న్యూజిలాండ్ సంబంధాలకు బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని చెబుతూ ప్రధానమంత్రి, ఈ కార్యక్రమానికి హాజరైన న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సన్ ఆ దేశ ప్రభుత్వ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: हर युग में, हर दौर में भारत ने खुद को ट्रांसफॉर्म किया है और इसका कारण है हमारी सीखने की ललक. भारत सबसे सीखता है. हमारे लिए सामने वाले देश की जनसंख्या नहीं, जन कल्याण की भावना मायने रखती है और इसलिए हमने न्यूजीलैंड से भी बहुत कुछ सीखा है. न्यूजीलैंड दुनिया का वो देश है जिसने सबसे पहले महिलाओं को वोटिंग का राइट दिया था.
0: కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల చారిత్రాత్మక పర్యటనను ముగించుకుని భారత్కు తిరిగి బయలుదేరారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన దోహదపడింది. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సన్తో చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పాడి పశుసంవర్ధక రంగాలతో సహా పలు రంగాల్లో ఇరు దేశాల నాయకులు 5 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి లుక్సన్ మాట్లాడుతూ, భారత్ ఒక నమ్మకమైన మిత్రదేశమని, న్యూజిలాండ్ ప్రగతికి భారతీయ సమాజం చేసిన కృషిని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అభినందించారు. ప్రధానమంత్రి మోదీ ప్రధానమంత్రి లుక్సన్ ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలియజేశారు.

0: ఈ పర్యటన భారత్ న్యూజిలాండ్ సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయమని మోదీ చెప్పారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభిస్తూ మంత్రి, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడని, దేశానికి విశేష సేవలందించిన జాతీయ నాయకుడని అమిత్ షా కొనియాడారు. దేశ నిర్మాణంలో గ్రంథాలయాల పాత్రను ప్రస్తావిస్తూ, ఆధునిక విద్యతో పాటు దేశ సంస్కృతిని విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గ్రంథాలయాలు శక్తివంతమైన వేదికగా పనిచేస్తాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు గ్రంథాలయాలను పాఠశాలలతో అనుసంధానించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు.
1: కిశోరోనే ఔర్ యువాఓనే అప్నే రుచి కే విషయ ఛాన్ లేనే చాహియే ఔర్ సునే సునాయే జ్ఞాన్ కీ బగర్ హమారే రుచి కే విషయ మే జిన్హోనే పూరా జీవన్ ఖపా దియా హై జిన్హోనే పూరా జీవన్ లగా దియా హై ఐసే లోగోనే జో అప్నే అనుభవ్ అప్నే విచార్ అప్నా చింతన్ ఔర్ చింతన్ కీ వ్యవహారితా जो पुस्तकों में अंकित की है उसको पढ़ना चाहिए. ये बहुत बड़ा मौका है दिल्ली के युवाओं के लिए कि फ्री ऑफ कॉस्ट 32,000 पुस्तक और 1 करोड़ ई बुक का एक्सेस है.
0: హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ను పూణే, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్లు తెలియజేశారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన ఒక పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణ కాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానత మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 5 లక్షల కోట్లను కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 43 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు తెలియజేశారు.
2: The reforms has reached Hyderabad. Our city will soon be home to 3 out of 7 high-speed rail elevated corridors. The connectivity to Hyderabad to Bangalore, Hyderabad to Pune, Hyderabad to Chennai further enhance these cities with the 5 lakh crores of this bullet trains connectivity expenditure.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వేడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమని, అయితే రాజ్యాంగం ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత అత్యంత ముఖ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. బీహార్లోని గయా జిల్లాలో బీహార్ శాసనసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ప్రజాస్వామ్య విలువలు, పారదర్శకత, ప్రజల పట్ల జవాబుదారీతనానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. వియట్నాంలోని ఫ్యూ క్వాక్ దివి సమీపంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఒక స్పీడ్ బోట్ ఈరోజు బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మంది మరణించినట్లు సమాచారం. 32 మంది భారతీయ పర్యాటకులు, 4 సిబ్బందితో వెళ్తున్న ఈ పడవ హాన్ మే రూట్ నో ద్వీపానికి సుమారు 400 మీటర్ల దూరంలో బోల్తాపడింది. ఘటనా సమాచారాన్ని అందుకున్న అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు హనాయ్లోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. వియట్నాంలోని ఫ్యూవాక్ ద్వీపం సమీపంలో భారత పర్యాటకులు ప్రయాణిస్తున్న పడవ ఘోర ప్రమాదానికి గురైన ఘటనపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం తెలియజేశారు. సమ్మిళిత సుస్థిర అభివృద్దికి స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ, ఆరోగ్యకరమైన కుటుంబాలే పునాది అనే సందేశాన్ని ప్రపంచ జనాభా దినోత్సవం తెలియజేస్తుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. తల్లి బిడ్డల శ్రేయస్సు కోసం మాతృత్వానికి సరైన సమయం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జనాభా దినోత్సవాన్ని నిర్వహించినట్లు సామాజిక మాధ్యమ వేదికగా మంత్రి తెలియజేశారు. పిల్లల మధ్య సరైన అంతరం ఉంటే కుటుంబాలు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాయని, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరాన్ని బలపరుస్తాయని నడ్డా పేర్కొన్నారు. మహారాష్టలోని నాగ్పూర్లో ఈరోజు జరిగిన 3వ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ, ప్రత్యామ్నాయ పర్యావరణ హిత ఇంధనాలు, కాలుష్యరహిత సాంకేతికతలను అవలంబించడం ద్వారా రోడ్డు, రైళ్లు, విమానయానం, జలమార్గ రవాణాల్లో కార్బన్ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలపై ప్రతినిధులు చర్చించారని గడ్కరీ తెలియజేశారు. పటిష్టమైన సముద్ర తీర రవాణా రంగంలో సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై

0: బ్రిక్స్ సభ్య దేశాలు చర్చించాయని మంత్రి పేర్కొన్నారు. స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీల్లో జ్యోతి సురేఖ వెన్నం, పృతికా ప్రదీప్, చికిత తనపర్తిలతో కూడిన భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. భారత్ కొలంబియా మధ్య జరిగిన ఫైనల్ పోటీలో కొలంబియా 228-232 తేడాతో భారత్పై విజయం సాధించింది. మరోవైపు పృతికా ప్రదీప్ మహిళల విభాగంలో సెమీఫైనల్కు చేరుకున్నారు. సెమీఫైనల్లో ఆమె మలేషియాకు చెందిన ఫాతి నూర్ఫ్ తేహాతో తలపడతారు. లోక్సభ రాష్ట శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల పరిపాలన బలోపేతమవుతుందని, ఖర్చులు తగ్గుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఎంపీ పీపీ చౌదరి అన్నారు. గోవాలో పీపీ చౌదరి విలేకరులతో మాట్లాడుతూ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 41 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, రాజ్యాంగ నిపుణులు, ప్రజలు, ఇతర సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తుందని తెలియజేశారు. ఈ కమిటీ పర్యటిస్తున్న 9వ రాష్ట్రం గోవా అని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా బిల్లును పరిశీలించేందుకు 9 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసింది. రిటైర్డ్ జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ ఈ కమిటీకి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్పెయిన్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీలో భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
1: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
4: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ముందుగా వానాకాలానికి అనువైన వరి పంట రకాలు, యాజమాన్య పద్ధతులు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై హరిగారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ హర్షం సదానందం.
5: ఆర్ఏఆర్ఎస్ వరంగల్ బయోటెక్నాలజీ సైంటిస్ట్ డాక్టర్ వై హరిగారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. ఈ వానాకాలానికి అనువైన వరి రకాలు మరియు వాటి లక్షణాల గురించి మాట్లాడడానికి హరిగారు వచ్చారు. నమస్కారం అండి హరిగారు.
6: నమస్కారం సార్.
5: హరిగారు, ప్రస్తుతం వరి

0: అంటే ఏ దశలో ఉందో చెప్పండి. మరి
1: వరంగల్ ఆర్ హనుమకొండలో చూసుకుంటే కనుక ఈ సంవత్సరం 60-70% వరకు వర్షపాతం లోటు ఉంది. మన తెలంగాణలో ఓవరాల్గా చూసుకుంటే పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే, పోయిన సంవత్సరం గత సంవత్సరం ఇదే టైంకి చూసుకుంటే 25-30 లక్షల ఎకరాలలో నాట్లు పడ్డాయి సార్. ఈ ప్రజెంట్ అయితే ప్రస్తుతం అయితే చూసుకుంటే కనుక 10-20 లక్షల ఎకరాలలో నాట్లు పడుతున్నాయి. అంటే దాదాపుగా 60% వరకు డెఫిషియన్సీ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నా అన్నీ కొద్దిగా నారుమడి దశలోనే ఉన్నాయి. ఉన్న పొలాల వరకు అక్కడక్కడ ఉన్నాయి కూడా నారుమడి దశలో ఉన్నాయి. వరంగల్లో అయితే అది కూడా స్టార్ట్ కాలేదనిపిస్తుంది, తక్కువ శాతంలో ఉన్నాయి సార్.
0: మన ప్రాంతంలో సాగు చేయడానికి అనుకూలంగా వరి రకాలు ఏమున్నాయో చెప్పండి. మరి
1: మన ప్రాంతంలో ప్రభుత్వం సిఫార్సు చేసినటువంటి రకాలు 7 రకాలు ఉన్నాయి సార్. దాని తెలంగాణ R&R 15048 ఆర్ తెలంగాణ సోన్ అంటారు దాన్ని. అది కాకుండా మన కూనారం నుంచి వచ్చేసరికి పెద్దపల్లి జిల్లా కూనారం రిసెర్చ్ స్టేషన్ నుంచి చూసుకుంటే KNM 1638, KNM 7715, తర్వాత వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ ప్రస్థానం వరంగల్ నుంచి WL 44 సిద్ధి, ఇది కాకుండా BPT 5004, ఇది కాకుండా ప్రైవేటు నుంచి వచ్చినటువంటి 2 రకాలు జై శ్రీరామ్, HMT సోనా అనే 7 రకాలకి అయితే మనకి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుతున్నాయి. ఇది కాకుండా చాలా రకాలు, సన్న రకాలు, దొడ్డు రకాలు ఇంకా చాలా ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇవైతే ఎక్కువ అందరూ డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి తెలుస్తున్నాం.
0: సన్నగింజ రకాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటి లక్షణాలు ఏంటో చెప్పండి. మరి
1: ఓకే సార్, మన నేను ఇప్పుడు చెప్పినటువంటి ఇందాక చెప్పినటువంటి 7 రకాలన్నీ కూడా సన్నగింజ రకాలే సార్. దాంట్లో మెయిన్గా చూసుకుంటే R&R 15048, దీన్ని తెలంగాణ సోనా అంటారు. ఇది వచ్చేసరికి మనకి 120-125 రోజుల కాలపరిమితి కలిగి ఉంటుంది. దీని యొక్క దిగుబడి వచ్చేసరికి 26-28 క్వింటాల దిగుబడి వస్తుంది. ఇది కొంత అగ్గి తెగులను చాలా వరకు తట్టుకుంటుంది. అది కాకుండా దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే గ్లైసిమిటిక్, మధుమేహ రోగులకు ఉపయోగపడేటువంటి గ్లైసిమిటిక్ ఇండెక్స్ అనేది 51% ఉంది. ఇట్లా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల, 51% ఉండటం వల్ల ఇది మధుమేహ రోగులకి, షుగర్ పేషెంట్స్కి బాగా పడుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారు నిర్ధారించబడినటువంటి వరి రకం. అదే కాకుండా దీనికి హెడ్ రైస్ రికవరీ అంటే నూక శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది, 68-70% గింజ శాతం వస్తుంది. సో ఇది ఏ గ్రేడ్ వెరైటీగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రాచుర్యం ఉంది. ఈ R&R 15048 అనేది మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మళ్ళీ మన ఇండియా నుంచి ఫిలిప్పీన్స్ పోయినటువంటి రకాలలో కూడా ఇది రకం, ఈ వరి తెలంగాణ సోన అనే వరి రకం ఒకటి చాలా ముఖ్యమైనది. ఈ వరి రకం యొక్క మెయిన్ లక్షణాలు చూస్తే కనుక మనకి ఇప్పుడు వర్షాలు చాలా తక్కువగా పడుతున్నాయి కాబట్టి 2వ వారంలో నాట్లు వేసుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి వరి రకం. ఇది వానాకాలానికి మరియు ఎండాకాలానికి, ఖరీఫ్ అండ్ రబీకి రెండింటికి కూడా అనువైనటువంటి వరి రకం. ఇది కాకుండా ఇంకా KNM 1638 అనే వరి రకం ఒకటి ఉంది, అది BPT 5004కి ప్రత్యామ్నాయంగా రిలీజ్ చేయబడినటువంటి వరి రకం. దీని కాలపరిమితి వచ్చేసరికి 120-125 రోజుల కాలపరిమితి కలిగి ఉంటుంది. దిగుబడి వచ్చేసరికి 30-34 క్వింటాల దిగుబడి వస్తుంది. అది కాకుండా ఇది ఉల్లికోడుని అగ్గి తెగులు కొంతవరకు తట్టుకుంటుంది, కింద పడిపోదు, మంచి క్వాలిటీ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఇంకోటి KNM 7715, ఇది కూడా మీడియం సిలిండర్ గ్రెయిన్ బెరెట్టి మధ్యస్థ కాలపరిమితి కలిగి 130-135 రోజుల కాలపరిమితి కలిగి ఉంటుంది. దిగుబడి వచ్చేసరికి 30-32 క్వింటాల దిగుబడి వస్తుంది. ఇది కింద పడిపోదు, నాన్ లార్జింగ్ టాలరెన్స్ వెరైటీ అని అంటారు. ఇది కూడా చచాలా ప్రాచుర్యంగా ఉంది. KNM 7715 ఈ రెండు కాకుండా వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ ప్రస్థానం చూసుకుంటే కనుక WL 44, దీన్నే సిద్ధి అంట మనం. ఇది దాదాపు 2015లో రిలీజ్ అయినటువంటి వరి రకం. ఇది మన ఇక్కడ వరంగల్ జిల్లా నుంచి ఎక్కువగా మూబుడు వేయ వరి రకాలలో ఇది మొట్టమొదటిది. ఈ సంవత్సరం మనము మొన్నటి వరకు చూసుకుంటే కనుక దాదాపు 800 క్వింటాల వరి, అది వడ్ల విత్తనాలని సిద్ధి అనే వెరైటీని అమ్మాము మనం. ఇది దీర్ఘకాలిక రకం. దీని కాలపరిమితి సరికి 140-145 రోజుల కాలపరిమితి కలిగి ఉంటుంది. దిగుబడి బాగా వస్తుంది, 35-35 క్వింటాల పక్కా వస్తుంది, 30-35 క్వింటాల దిగుబడి వస్తుంది. ఉల్లికోడిని కొంతవరకు తట్టుకుంటుంది. ఇవి కాకుండా ఇక BPT 5004, అందరూ BPT 5004 అంటే దాన్ని సాంబ మసూరి అంటారు. BPT 5004 ఇది మన అందరం ఇప్పుడు మన ఇళ్లలో మనం కానీ మన తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా తినే రకం ఇదే సాంబమసూరి. సాంబమసూరి వచ్చేసరికి దీర్ఘకాలిక రకం, 140-145 రోజుల కాలపరిమితి కలిగి ఉంటుంది. అన్నం మంచి గింజ నాణ్యత కలిగి, గుడ్ కుకింగ్ క్వాలిటీ క్యారెక్టర్స్ కలిగి ఉండి అన్నీ ఉంటుంది. కాకపోతే దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే చీడపిడలను కానీ రోగాలు కానీ తట్టుకోలేదు. అది ఒక దాని యొక్క మెయిన్ డ్రాబ్యాక్. ఇవి కాకుండా ప్రైవేట్ నుంచి వచ్చినటువంటి జై శ్రీరాము, HMT సోనా ఈ అన్ని రకాలు అయితే ఉన్నాయి సార్.
0: ప్రస్తుత పరిస్థితులలో ఎలాంటి కాలపరిమితి గల రకాలు సాగు చేసుకోవచ్చు చెప్పండి.

0: వరిలో వచ్చేసరి సార్ మొత్తానికి మూడు కాల పరిమితులు ఉంటాయి. స్వల్పకాలికం, స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు. స్వల్పకాలిక రకాలు అంటే 120 నుంచి 125 రోజుల కాల పరిమితి కలిగినవి. మధ్యకాలిక రకాలు అంటే 130 నుంచి 135 రోజుల కాల పరిమితి కలిగినవి. దీర్ఘకాలికం అంటే 140, 145 ఆ పైన 150 రోజుల కాల పరిమితి కలిగిన రకాలని దీర్ఘకాలిక రకాలు అంటారు. ఇప్పుడు మనకి ప్రతి స్వల్పకాలిక రకాలకి, మధ్యకాలిక రకాలకి, దీర్ఘకాలిక రకాలకి ఒక కట్ ఆఫ్ డేట్ అనేది ఉంటుంది. అంటే ఖరీఫ్ సీజన్లో వచ్చేసరికి దీర్ఘకాలిక రకాలు వేసుకోవాలంటే 20 అనేది లాస్ట్ డేట్ అని చెప్తాం. 20 తర్వాత దాన్ని వేసుకోవద్దు అని చెప్తాం. అంటే డ్యూరేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి. అదే మధ్యకాలిక రకాలు వచ్చేసరికి 10 వరకు వేసుకోవచ్చు అని చెప్తాం. అదే స్వల్పకాలిక రకాలు వచ్చేసరికి 7 వరకు వేసుకోవచ్చు అని చెప్తాం. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో అదే మెయిన్ వర్షపాతం లోటు ఉండటం వల్ల దీర్ఘకాలిక రకాల కన్నా స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు వేసుకోమని చెప్పేసి చెప్తాను.
1: రైతు సోదరులు ఎలాంటి రకాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారో చెప్పండి. మరి
0: రైతు సోదరులకి ఒక మెయిన్ వాళ్ళక ఉద్దేశం కానీ వాళ్ళక ఏముంటుంది అంటే వాళ్ళకి దిగుబడి కావాలి. ఫస్ట్ అధిక దిగుబడి కలిగి ఉండి మంచి గుడ్ కుకింగ్ క్వాలిటీ క్యారెక్టర్స్, అన్నం ఉండిన తర్వాత మంచిగా తినడానికి బాగా ఉన్నటువంటిది, అధిక హై ఈల్డింగ్, గుడ్ కుకింగ్ క్వాలిటీ క్యారెక్టర్స్, అదేవిధంగా చీడపీడలని, రోగాలను తట్టుకునే వరి రకాలు. వాళ్ళు మార్కెట్కి వెళ్ళినప్పుడు, అమ్మడానికి పోయినప్పుడు ఈ మార్కెట్ మీడియా మార్కెట్ ద్వారా ప్రాబ్లమ్స్ రాకుండా ఈజీగా కొనేటటువంటి వరి రకాలను ఇష్టపడుతున్నారు. వాళ్ళు పోయిన తర్వాత ఇది దీనికి మినిమం సపోర్ట్ ప్రైస్ లేదు, ఇది సన్న బియ్యం కాదు, ఇది దొడ్డి బియ్యం, అట్లాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో అట్లా ప్రాబ్లం లేకుండా అమ్మటానికి పోయినప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా మంచుకున్నటువంటి వెరైటీలైనా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంట్లో ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి 7 రకాల వెరైటీస్ వాళ్ళు కల్టివేట్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ రావు. అది కాకుండా రైతులకి మెయిన్ ఇప్పుడు మనకి ప్రైవేట్ కంపెనీస్ ద్వారా విత్తనాలు తీసుకుంటే కనుక, కొన్ని కొన్ని అన్ని ప్రైవేట్ కంపెనీస్ కాదు, కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రైవేట్ కంపెనీస్ ఏం చేస్తున్నారంటే ఆ విత్తనాల యొక్క క్యారెక్టర్స్, గుణగణాలు, లక్షణాలు చెప్పకుండా ఏవి పడితే అవి ఇచ్చేయటం, వీళ్ళు తెలుసుకోకుండా వేయటం, అది స్వల్పకాలికమా మధ్యకాలికమా తీసుకోకుండా వేయటం, తర్వాత వాళ్ళు చెప్పిన టైంకి దిగుబడి రాకపోవటం, మళ్ళీ చెప్పినంత ఈల్డ్ రాకపోవటం, కొన్నిసార్లు ఎక్కువ కల్తీలు ఉండటం, వీటి వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు.
1: ఈ వరిలో ఎలాంటి సమస్యల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు మరి చెప్పండి.
0: వరిలో మెయిన్ సమస్యలు వచ్చేసరికి సార్, వరిలో ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసరికి 6 ప్రదేశాలలో రీసెర్చ్ జరుగుతుంది సార్. మనకి ఇక్కడ ప్రాంతీయ వ్యవసాయ పరిస్థానం వరంగల్ ఒకటి, జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిస్థానం జగిత్యాల ఒకటి, పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కూనారం ఒకటి, తర్వాత నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కంపాసాగర్ ఒకటి, నిజామాబాద్లో ఉన్నటువంటి రుద్రూర్ ఒకటి, రాజేంద్రనగర్ మెయిన్ క్యాంపస్ రాజేంద్రనగర్లో, ఈ 6 ప్రదేశాలలో రీసెర్చ్ జరుగుతూ ఉంది. 6 ప్రదేశాలలో ఒక్కొక్క వ్యవసాయ పరిస్థాన స్థానం ఒక్కొక్క దానికి ప్రత్యేకత. ఇప్పుడు వరంగల్లు జగిత్యాల చూసుకుంటే ఉల్లికోడు ఎక్కువ వస్తుంది ఇక్కడ. ఉల్లికోడు దాన్ని గాల్మిచ్ ఆ రాగి గొట్టాలు అంటారు. అది ఇక్కడ హాట్స్పాట్ ఏరియా. ఇక్కడ వరంగల్ నుంచి కానీ జగిత్యాల నుంచి కానీ ఏదైనా వెరైటీస్ వస్తే వాటికి గాల్మిచ్ టాలరెన్స్ ఆ గాల్మిచ్ రెసిస్టెన్స్ ఉండాలనేది ఒక మాకి టార్గెట్. వీటి మీద ఈ 2 ప్రదేశాలలో మటుకి గాలిమిజ్జి మీద బాగా జరుగుతుంటుంది రీసెర్చ్. అదేవిధంగా రుద్రూర్ నిజామాబాద్ ఏరియా చూసుకుంటే కనుక చలిని తట్టుకునే రకాలు, నిజామాబాద్ అని కంపాసాగర్, నల్గొండ కంపాసాగర్, వీటిల్లో కోల్డ్ టాలరెన్స్, చలిని తట్టుకునే రైతు రకాల మీద రీసెర్చ్ జరుగుతూ ఉంది. రాజేంద్ర నగర్లో వచ్చేసరికి అగ్గి తెగులు తట్టుకునే రకాల మీద బాగా రీసెర్చ్ జరుగుతూ ఉంది. అదే కంపాసాగర్లో చూసుకుంటే ఇన్ అడిషన్ టు కోల్డ్ టాలరెన్స్కి బదులుగా మళ్ళీ అక్కడ కూడా సుడిదోమ, దోమపోటు మీద బాగా రీసెర్చ్ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మన రకాలు ఇట్లాంటి ఏ ఇప్పుడు వాళ్ళు ఏ ప్రదేశం వాళ్ళు ఏ విత్తనాలు వేసుకుంటున్నారు అనుకుంటూ వాళ్ళ లక్షణాలను తెలుసుకొని విత్తనాలు అనుకుంటే మంచిదని మా యొక్క మనవి. ఎక్కడ పడితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుంది మారుటేరు వెరైటీస్ అవి అని తెలుసుకోకుండా మన దగ్గర ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి తట్టుకునే రకాలు ఏమున్నాయి తెలుసుకొని సైంటిస్టులను కానీ లేకపోతే డాట్ సెంటర్ వాళ్ళని అప్రోచ్ అయ్యి కొనుక్కుంటే బాగుంటుందని నా కోరిక.
1: ప్రస్తుతం ఏ అంశాల మీద పరిశోధనలు జరుగుతున్నాయో చెప్పండి. మరి
0: మనకి మా ప్రాంతీయ వ్యవసాయ ప్రస్థానం వరంగల్లో వచ్చేసరికి సార్ ఉల్లికోడిని తట్టుకునే వరి రకాల మీద బాగా జరుగుతుంది. ఉల్లికోడిని తట్టుకునే రకాలు, తర్వాత అగ్గి తెగులు మీద తట్టుకునే వరి రకాలు, తర్వాత ఎండాకు తెగులు, బ్యాక్టీరియల్ బ్లైట్ ఎండాకు తెగులు తట్టుకునే రకాలు, తర్వాత సుడిదోమని తట్టుకునే వరి రకాల మీద రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఇది కాకుండా ప్రజెంట్ వాటర్ నీటి ఎద్దడి తక్కువగా ఉండటం వల్ల తక్కువ వాటర్లో కూడా ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాలని ఎట్లా సృష్టించవచ్చు అనే దాని మీద కూడా బాగా రీసెర్చ్ జరుగుతూ ఉంది. మన ప్రాంతీయ వ్యవసాయ పరిస్థానం వరంగల్ బయోటెక్నాలజీ నుంచి 2 వెరైటీస్ రిలీజ్ అయినాయి, WEL 111 అని ఒకటి,

0: WL-1487. WL-1199 రకము ఉల్లికోడిని సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇది మనకి వచ్చేసరికి ఉల్లికోడిలో మొత్తం 3 రకాల బయోటైప్స్ ఉంటాయి. బయోటైప్ 1, బయోటైప్ 2, బయోటైప్ 3, బయోటైప్ 4. ఇది 4 రకాల బయోటైప్లను సమర్థవంతంగా తట్టుకోగలదు. 115 నుంచి 120 కాల పరిమితి కలిగి ఉంటుంది. మంచి గుడ్ కుకింగ్ క్వాలిటీ క్యారెక్టర్స్ ఉంటాయి. 26 నుంచి 28 గంటల దిగుబడి వస్తుంది. ప్లాంట్ హైట్ వచ్చేసరికి 80 నుంచి 90 సెంటీమీటర్ల హైట్ ఉంటుంది. అన్ని రకాల బాగుంది సార్ ఇది WL-1199. ఇట్లాంటి ఎక్కడైతే ఉల్లికోడి ఎక్కువగా ప్రాబ్లం ఉందో ఈ వెరైటీ ఈ వంగడాన్ని తీసుకోవచ్చు. ఇది ఇది కాకుండా ఇంకోటి 1487 దీన్నే మన ఇండియా లెవెల్లో సెంట్రల్ సివిఆర్సీ అంటాం, సెంట్రల్ వెరైటల్ రిలీజ్ కమిటీ ద్వారా రిలీజ్ చేయనప్పటి రకం 2022 రిలీజ్ అయింది. ఇది ఏంటంటే పాస్పరస్, దీంట్లో పప్పు అనే క్వీటల్ని చొప్పించడం జరిగింది. ఇది సో నేలలో పాస్వరం తక్కువగా ఉన్నా కూడా, భాస్వరం తక్కువగా ఉన్నా కూడా ఈ క్యూటీలు ఈ పప్పని క్యూటీలు ఉండటం వల్ల అది మనం వేసిన దిగుబడిలో ఏ పెనాల్టీ ఉండదు. ఈ రెండు వెరైటీస్ బాగున్నాయి సార్ బయోటెక్నాలజీ నుంచి రిలీజ్ అయినటువంటి. ఇది కాకుండా మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైసిస్ రీసెర్చ్ నుంచి రిలీజ్ చేసినటువంటి ఇంప్రూవ్డ్ సాంబమోస్ కానీ, వాళ్ళు ఈ మధ్యన డిఆర్ఆర్ దాన్ 75 కానీ, లేకపోతే కమలా మ్యుటెంట్ అని రిలీజ్ చేస్తారు. చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. ఇంకా సబ్బన్ స్వర్ణ అని ఆంధ్రప్రదేశ్లో వరదలు బాగా వస్తుంటాయి కాబట్టి స్వర్ణ అనే వెరైటీలో సబ్బన్ క్యూటీల్ అని పెట్టారు. ఆ వెరైటీ కూడా బాగా ఉంది.
1: బయోటెక్నాలజీ ద్వారా విడుదలైన కొన్ని రకాల పేర్లు చెప్పండి మరి.
0: అది బయోటెక్నాలజీ ద్వారా విడుదలైన రకాలు అంటే ఇప్పుడు మన అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి WL-1199, WL-1481, ఈ రెండు వరి వంగడాలు రిలీజ్ అయినాయి సార్. ఇవి కాకుండా ఇంకా మన దగ్గర సిద్ధి అని ఇంప్రూవ్మెంట్ చేయటం, 962 అనే వరి రకాన్ని ఇంప్రూవ్ చేయటం, అవన్నీ చివరి దశలో ఉన్నాయి. మినికిట్స్ చిరు సంచుల దశలో ఉన్నాయి. మనకు మన ఆల్ ఇండియా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే రాజేంద్ర నగర్లో ఉంది. దాంట్లో బాగా ఎక్కువ జరుగుతుంది. దాంట్లో వచ్చేసరికి మనకి ఎండాకు తగిలిన తట్టుకునేటువంటి వరి రకం ఇంప్రూవ్డ్ సాంబమోసూరిని ఇంప్రూవ్ చేశారు. వాళ్ళు చేసి దాంట్లో 3 రకాల బ్యాక్టీరియల్ ఇబ్లేటరేషన్ జీన్స్ తెప్పించారు, XA-21, XA-13, XA-5. సో అది వాళ్ళు రిలీజ్ అయ్యి ఆల్ ఇండియా లెవెల్లో మంచి ప్రాచుర్యంలో ఉంది. అది మనకి కర్నూలు సైడు, ఆంధ్రప్రదేశ్లో నంద్యాల అటువైపు అన్ని ఏరియాలలో బాగా పోతుంది. ఇది కాకుండా అక్కడ నుంచి చాలా అగ్గి తెగుళ్ళు తట్టుకునే రకాలు, బ్యాక్టీరియల్ రిబ్లేటర్ తట్టుకునే రకాలు, సుడిదోమని తట్టుకునే రకాలు చాలా వరకు రిలీజ్ ఉన్నాయి. కొన్ని ఇంకా పైప్ లైన్లో ఉన్నాయి, అవి రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి మన దగ్గర కానీ అక్కడ కానీ సార్.
1: RNR-15048 తెలంగాణ సోన యొక్క లక్షణాలు ఏంటో చెప్పండి మరి.
0: RNR-15048 తెలంగాణ సోన, ఇది మనకి మన తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయినప్పుడు 2014 జూన్ 2nd ఫామ్ అయిన తర్వాత మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేది ఏర్పడ్డది. ఆచార్య ఎంజీరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వేరుబడి PJTAU ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేది కొత్తగా ఏర్పడ్డది. ఆ ఏర్పడ్డ తర్వాత ఏర్పడిన మొదటి సంవత్సరంలో 2015 రిలీజ్ అయినటువంటి వరి రకం ఇది. దాదాపుగా మనకి అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. దీనికి దిగుబడి వచ్చేసరికి 26 నుంచి 28 గంటల దిగుబడి వస్తుంది. 26 నుంచి 28 గంటల దిగుబడి వస్తుంది. ఇది మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ GI అంటారు. గ్లైసిమిక్ ఇండెక్స్ వచ్చేసరికి 51% ఉంది. షుగర్ పేషెంట్స్కి బాగా సూటబుల్ అవుతుంది. ఇది వర్షాలు తక్కువగా పడ్డప్పుడు ఇట్లాంటి సీజన్లో 15 వరకు వర్షాలు పడిపోయినా కూడా ఈ వరి రకం అనుకూలము. ఇది వానాకాలానికి ఎండను ఖరీఫ్ అండ్ రబీ రెండింటికి అనుకూలమైన వరి రకము. మినిమం సపోర్ట్ ఏ గ్రేడ్ అంటే షార్ట్ సిలిండర్ అంటారు దీన్ని. ఫైన్ గ్రైండ్లో కూడా ఇంకా ఫైన్ గ్రైండ్ టైప్, షార్ట్ సిలిండర్ గ్రైండ్ టైప్ వెరైటీగా నిర్ధారించబడినటువంటి వరి రకం ఇది.
1: ప్రభుత్వ వరి రకాల ప్రయోజనాల గురించి చెప్పండి.
0: ప్రభుత్వ వరి రకాలు ఎందుకంటే తీసుకోమని చెప్పేసి ఇవి తక్కువ కాస్ట్కి దొరుకుతాయి. మామూలుగా ఇప్పుడు ప్రైవేటు విత్తనాలతో పోల్చుకుంటే ప్రభుత్వ వరి రకాలు కొద్దిగా రీజనబుల్ రేట్స్లో దొరుకుతాయి, తక్కువ కాస్ట్, మంచి గింజ నాణ్యత క్వాలిటీ కలిగి ఉంటాయి. అది కాకుండా ఇది ప్రస్తుత వాళ్ళ లోకల్ ఎన్విరాన్మెంట్కి సూటబుల్ అయినటువంటి వెరైటీస్ని వాళ్ళు డెవలప్ చేస్తారు. స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, అది గవర్నమెంట్ సిఫార్సు చేసిన రకాలని వేసుకోండి, అన్నీ అనవసరంగా ఏవి పడితే వేసుకుంటే ఇబ్బందులు పడతారని చెప్పేసి చెప్తున్నాం.
1: హరిగారు చాలా చక్కగా మంచి సలహాలు ఇచ్చారండి. మీ యొక్క వానాకాలానికి అనువైన వరి రకాలు, వాటి లక్షణాల గురించి చాలా చక్కగా చెప్పారు. మీ సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.
2: మీరింతవరకు వానాకాలానికి అనువైన వరి పంట రకాలు, యాజమాన్య పద్ధతులు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై హరిగారితో పరిచయం విన్నారు పరిచయకర్త

0: శ్రీ అర్షం సదానందం.
1: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
2: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
1: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఖరీఫ్లో వరి పంట సాగులో అనుభవాలు. హన్మకొండ మండలం పలివెలుపుల గ్రామ రైతు కుమరయ్య గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ అర్షం సదానందం.
3: నమస్కారం అండి కుమరయ్య గారు.
4: నమస్కారం
3: కుమరయ్య గారు. ఈ ఖరీఫ్ సీజన్లో పంటలు ఎట్లా పండిస్తున్నారు, ఏం పంటలు పండిస్తున్నారు చెప్పండి రైతులకు.
4: మేము వరి పంట పండిస్తాం సార్. 82 నుంచి నేను వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయమే చేసుకుంటున్నా. అప్పుడు మా తల్లిదండ్రులు నాకు 1 ఎకరం భూమిని 10 గుంటల పొలం ఇచ్చింది అక్కడ.
3: ఈ 4 ఎకరాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంది, ఏం చేస్తున్నారు దీనికి ఈ పొలానికి?
4: ఇప్పుడు వట్టిదుక్కు పెడతాను. వట్టిదుక్కు పెట్టి పెంట తల్లి ఇక మళ్ళా ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చి నాటకేస్తాం.
3: అంటే ఇంకా వట్టిదుక్కు ఏం దున్ని?
4: ఇంకా వట్టిదుక్కు దున్నలే, నారు ఎదిగే మోపుకు దున్నిస్తా అంటాం. ఇంకా నారు ఎదగలేదు, మొన్ననే పోషణం అది, ఇంకా వారం కూడా కాలేదు.
3: ఈ పొలంలో వట్టిదుక్కి దున్నేటప్పుడు ముందే మనం పెంట పోసుకోవాలా లేదంటే గొర్రెల మంద పెట్టుకోవాలా?
4: ముందే పెట్టాలి, ముందే మా మందల తోలియాలి, లేకుంటే పెంట పోవాలి. నేను పెంట పోసిన, ఇప్పుడు ఆల్రెడీ పెంట పోసిన, ఎకరానికి 8 ట్రాక్టర్లు 4 ట్రాక్టర్లు చొప్పున పోసుకున్నాం. పెంట పోసిన అంత చల్లినాం, ఇక దాన్ని వట్టిదుక్కి ఇప్పుడు ఆరతలేదు, ఇంకా ఆరలే. ఈ 1-2 రోజులు అయితే ఆరుతుంది. ఆడినాక వట్టిదుక్కి దున్ని, వట్టిదుక్కి దున్నిందంటే గడ్డి మొత్తం దత్తది. చచ్చినాక మళ్ళీ నీళ్ళు ఇడిచిపెట్టి ఏమైనా గన్నెలు పట్టి వేసి నీళ్ళు ఇడిచిపెట్టి ఇక ట్రాక్టర్ తీసుకొచ్చి కేజీలతో దొక్కితే మంచిగా సాప్ అవుతుంది. అయినాక 1-6 రోజులు అంతా మక్కాలే. మక్కినాక మంచిగా ఇక బుడబుడబుడ అని ఉంటుంది. ఇక ఉన్నాక 6 రోజులు మక్కినాక లోపల ఏమైనా గడ్డి గట్ల ఏదైనా ఉన్నా తేలిపోతుంది, మీదికి మొలకెత్తుంది. మొలకెత్తినాక మళ్ళీ ఒక సాల్ తిప్పి ఇడిచి పెడితే ఆ గడ్డి పోతుంది. ఇక మనకు గడ్డి పడదేం పడదు. గడ్డి ఈ నాటేసినాక 1-8 రోజులు నీళ్ళ మీద 2-3 ఇంచులు నీళ్లు కనుక ఎప్పటికి ఉంచితే ఏ గడ్డి కూడా పడది. నాటేసినాక నీళ్లు ఉంచకపోయినాం అనుకో, ఆరిందనుకో గడ్డి పడతా ఉంటది. గడ్డి పడి వశం కానీ గడ్డి అవుతుంది. అది కలుపుగూళ్ళు నాటుగూళ్ళకు దేనికి పనికి రాకుండా పోతుంది. మనం ఎప్పుడైనా గొర్రు కొట్టినప్పుడు సమానం కొట్టుకోవాలి. ఎప్పటికి 2-3 ఇంచులు నీళ్లు ఉంటే 8 రోజుల దాకా నీళ్లు ఉంచిందంటే నీకు గడ్డే పడదు.
3: ఇంకొక
4: 4 మనుషులు 1 ఎకరం ఏరేస్తారు. మనం అట్లా కనుక చేయలేదనుకో, ఇప్పుడు గడ్డి మందేసుడు, మళ్ళా పిలకల గోళీలు చల్లుడు, ఇక పెద్ద రభసాలు ఉంటాయంటే అంత.
3: అప్పుడు గడ్డి మందు అనేది లేదు, మనుషులతో గడ్డి దిగించేది,
4: మనుషులతో గడ్డి పారలు అందుకొని
3: చెక్కేది.
4: మక్కదొన్న చేతిలో తవటాలు పెట్టేది, నిర్భ చెట్లలో తవటాలు పెట్టేది. వరి అనేది ఎవరికో ఒకరికి దొర అనేటానికి 2 ఎకరాల 3 ఎకరాల ఉండేది
3: వరి.
4: వరిలో పంట పండితే ఆయన గొంచబోయి ఇంట్లో పోసుకొని ఎప్పుడూ ఆయనకు అవసరం ఉన్నప్పుడు అమ్ముకునేది. ఇక అందరు గడక మొత్తం పొద్దు మాపు రాత్రి అనుకుంటే గడక గడక తిని ఉండేది. అప్పుడు దొరలకే పెద్ద పెద్దోళ్ళకే శరణక భూములు, శరణక పొలాలు, శరణక వడ్లు పండు. మనవటం చిన్నకార రైతులు కూలి చేసుకుంటేనే తినడు. అప్పుడు కూలి చేసుకొని దొరల గడి పోయి కూలి చేసుకొని అయ్యా చుట్టాలు అచ్చిండ్లు ఒక కొంచెడు వడ్లు బాంచానని మరి ఏం చేస్తావురా, 4 రోజులు పనికి వచ్చి తెరుపుతా ఎట్లన్నా ఆ కొంచెడు ఇరుసో తెచ్చుకొని ఆ చుట్ట పొలం అన్నం అన్నం తినేది.
3: ఓకే కుమరయ్య గారు, మరి అప్పుడు గడక గడక అని చెప్పి మీరు అన్నారు, అప్పుడు గడక తిన్నోళ్ళే గట్టుకున్నారు, మరి ఇప్పుడు అన్నం తిన్నోళ్ళు మాత్రం బీపీలు షుగర్లు 30-20 సంవత్సరాలకు వస్తుంది. మరి అప్పుడు గడక మంచిది అంటారా, ఇప్పుడు భూమి మంచిది అంటారా?
4: గడికే మంచిది. ఇప్పుడు కూడా మామున్నది గడికే తింటాంది. ఇప్పుడు ఒక పూట గడికే తింటది.
3: ఎన్ని సంవత్సరాలు ఉన్నది?
4: 90 సంవత్సరాలు దాకా ఉంటది మా అమ్మ.
3: నీకెన్ని సంవత్సరాలు ఉంటాయి?
4: నాకు 60 దాకా ఉంటాయి.
3: ఉంటాయి. ఎవరు నేర్పించింది మీకు ఈ పంట వ్యవసాయం చేయాలి ఇట్లా చేయాలి బిడ్డ అని చెప్పి? మీ కుటుంబం చెప్పిందా లేదంటే ఎవరితో నేర్చుకున్నా?
4: ఇక పక్క పొంటి వాళ్ళు చేస్తా అంటే మనం చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక పక్క పొంటి, ఇప్పుడు మనం అటు ఇటు అప్పుడు మనకు తెలియనప్పుడు కొద్ది భూమి ఉన్నప్పుడు వాళ్ళ వీళ్ళు పని పోయేది. పని పోతా అంటే వాళ్ళు ఏ పని చేస్తా అంటే చూసేది, అరే వాళ్ళు ఆ పని చేసిండ్రు మనం ఈ పని చేయాలి, వాళ్ళు ఇవాళ తవటం పెట్టిండ్రు మనం తవట ఇవ్వాలి, ఒడ్డు చెక్కిండు ఒడ్డు పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటా అంటే మనకు కూడా పని అవగాహన అయిపోయింది. ఇక అట్లనే అట్లనే మనం పని చేసుకుంటూ నిమగ్నం పనిలో నిమగ్నం అయిపోయినాం. ఒక దాని తర్వాత ఇది చేయాలి, దీని తర్వాత ఇది చేయాలి, దీని తర్వాత ఇది చేస్తే మనకి ఇట్లా పంట వస్తుంది అని తెలిసిపోయింది. అట్లా చూస్తా అంటేనే మనకు చెప్పుడేం లేదు. మా తాతలు గొర్రెలు కాసుకునేది అప్పుడు.

0: కాసుకొని బతికేది. మా అయ్యలు వ్యవసాయం అంటే కొంచెం, ఇక మాతోని అంతా సేద్యం అనేది బాగా ఎక్కువ అయిపోయింది.
1: ఓకే, వ్యవసాయం చేసినట్టు మీ పిల్లల్ని కూడా ఇప్పుడు వ్యవసాయంలో దింపుతున్నారా, లేకపోతే వాళ్ళు ఏమైనా ప్రొఫెషనల్ వేరే పని ఏమైనా చేస్తారు?
0: ఇక వాళ్ళు వాళ్ళు చేయలేట్లేరు. ఇక మేము మా తరం అయిపోయిందంటే ఇది అంత తుమ్మల మొలసుడా అమ్ముకున్నాడా వాళ్ళు, వాళ్ళు పని చేయలేరు, వాళ్ళు పని చేయరు కూడా. పిల్లలతో ఏమైందంటే వాళ్ళు చాయ్ చేసుకుంటాన్లు, వాళ్ళు రొట్టె చేసుకుంటాన్లు, వాళ్ళు టిఫిన్ చేసుకుంటాన్లు, వాళ్ళు పొద్దుగాల టిఫిన్ తింటాన్లు అని ఇట్లా ఇంప్రూవ్ చే వాళ్ళు చెప్తా అంటే సరిగా మరి మనకు కూడా చేయాలి, మనం కూడా తినాలి అని ఇట్లా అవగాహన వచ్చి ఆలోచన వచ్చి పని 74 10th వరకు చదువుకున్నాయి. ఇక చదువుకున్న అవగాహన ఏంబడే ఇప్పుడు పిల్లలను కూడా కొంచెం చదవాలి, అది చేయాలి, ఇది చేయాలి, మీరు ఏం చదివినావు, ఎంత ఎంత చదువుకున్నావు, ఇవాళ నీకు మార్కులు ఎన్ని వచ్చినాయి, నాకు రాకున్నా కానీ అదేంటి చదువు ఇదేంటి చదువు అని, ఇంగ్లీషు నాకు ఎక్కువ రాకున్నా కానీ ఆ ఇంగ్లీష్లో ఆ పదాన్ని ఏమంటారు, ఈ అక్షరాన్ని ఏమంటారు అని ఇట్లా చెప్పుకుంటూ చెప్పుకుంటే చెప్తా అంటే అరే మన ఆయన కూడా చదవస్తుంది కదా అని వాళ్ళు కొంచెం భయం ఉంటుంది అని
1: చదివారు.
0: మంచిగా చదువుకున్నాను.
1: సరే, ఇప్పుడు 74 మీరు 10th తరగతి పాస్ అయినారంటే అప్పుడు మరి మీరు ఉద్యోగం ఏమైనా చేయలేదా, మరి అప్పుడు ఏమైనా ఉద్యోగాని కోసం ప్రయత్నం చేయలేదా?
0: ఇదే పనే, ఇదే పని. పొద్దున లేచిందంటే బాయికాడ కచ్చుడు, బాయికాడ చేసుడు, ఆ 4 బర్రెలు ఉంటే పాలు పెండుకున్నాడు, ఇక 2 ఎడ్లు ఉంటే మేపు కచ్చుకున్నాడు, ఇదే పనిగా. ఎట్లా ఇటు పోతే ఏం పని అవుతుంది, అటు పోతే ఏం పని, తెల్లారుతుందా పొద్దు ఊకుతుందా, తెల్లారు లేచిందంటే బాయికాడ కచ్చుడు, బాయికాడ పని చేసుకున్నాడు, మళ్ళీ ఇంటికి పోడు, ఇంత ఉంటే తినడు, మళ్ళీ లేకుంటే మా భార్య ఇంత సర్ది పట్టుకొస్తాడు, ఈయనే తినడు, ఈయనే కాలం గడుపుకున్నాడు.
1: అప్పుడు నీతో పాటుగా మీ అన్నదమ్ములు కూడా ఏమైనా చదువుకున్నారా, లేకపోతే వాళ్ళు కూడా వ్యవసాయం?
0: వాళ్ళ వ్యవసాయమే, వాళ్ళ వ్యవసాయమే, అందరం వ్యవసాయం చేసుకుంటూనే ఇట్లా అది చేసుకుంటూ వచ్చిన.
1: సంపాదించుకున్నారు. ఒక ఎకరానికి ఎంతమంది నాటిస్తారు? ఒకవేళ నాటు వేయడానికి మిషన్లు ఏమైనా వాడుతున్నారా, వరి వరి నాటేసే యంత్రాలు ఏమైనా వాడుతున్నారా, మనుషులతో వేయిస్తున్నారా?
0: మనుషులతోనే వేయిస్తున్నాను. ఇప్పుడు ఒక మనిషికి 300 రూపాయలు 10 మంది 9 మంది ఇస్తారు. అది ఇక వాళ్ళు నారు పంచేసుకుంటేనో 10 మంది ఇస్తారు, నారు మనం పంచేస్తే 9 మంది ఇస్తారు. వేసి వాళ్ళకు మనిషికి 300 3000 రూపాయలు అవుతాయి.
1: ఇప్పుడు నాటేసేది ఎలా జాగ్రత్త తీసుకోవాలి, పొలాన్ని ఎట్లా అంటే మంది ఇస్తారు కొంతమంది?
0: అయితే దున్ని గొర్రె కొట్టాలి. గొర్రె కొట్టినాక కూలీలు వస్తారు, నారు వీక్తారు. నారు వీకినాక మనం నారు మళ్ళల్లో వేసేయాలి. వేసేసి నారు పంచేసుకుంటా పోతే వాళ్ళు వంగి నాటేసుకుంటా వస్తారు. మనం వెనుక మా మంది చల్లుకుంటూ రావాలి.
1: ఏ మంది చల్లాలి?
0: DAP వేసుకోవచ్చు, 20-20 వేసుకోవచ్చు, లేకుంటే ఇక ఏదైనా ఒకటి.
1: అంతకుముందు DAP కానీ యూరియా కానీ లేకుంటే పెంట పోసుకుంటే,
0: పెంట పోసుకుంటేనే అయిపోయేది
1: అయిపోయేది. అట్లా ఉన్నోళ్ళు అట్లా తిన్నోళ్ళు అట్లా అన్నం తిన్నోళ్ళకి ఏం రోగాలు ఉండవు,
0: ఏం రోగాలు లేవు.
1: ఇప్పుడు ఈ గడ్డి మందు కొట్టడం వల్ల వరికి పండినటువంటి గింజలకు ఏమైనా ఇబ్బంది జరిగే అవకాశాలు ఉంటాయా మనకి ఏమన్నా?
0: ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వాటికి ఈ గడ్డి మందు కొట్టుట్లా మందులు వేసుట్లా ఏంటిది కాటికత్తాంది వడ్లకు, వడ్లకు కాటికొచ్చి నల్లబడుతున్నాయి. అవి బియ్యం పట్టించినాక షేదు ఉంటుంది. ఇక కొంతమంది కాటికొచ్చిందని అమ్ముకుంటాను, బియ్యం పట్టించి తింటలేరు. ఆ బియ్యం వాడికి ఎండ్లెండ్లనో కలిపి ఎండ్లెండ్లనో చేస్తాను. అది చేసుకుంటూ వాడు ఇక వేరే వేరే 10 బస్తాలలో 5 బస్తా కలుపుకుంటూ 5 బస్తాలలో వేరే వేరే వాడిని రొటీన్ చేసుకుంటాను. అయితే గడ్డి మందు కొట్టుట్లా చూస్తే కాటికొస్తుంది, అది మెడ ఇరుపు రోగం వస్తుంది. ఏది అది గొలుసుకు ఇరుపు రోగం వచ్చి ఊస తిరిగిపోతుంది, ఊస తిరిగిపోయి గింజ తెల్లబడిపోతుంది. గింజ తెల్లబడే వరకు ఇప్పుడు 10 కర్రల్లో 4 కర్రలు అవే అయిపోయే వరకు మనకు పెట్టుబడి తక్కువ అయిపోతుంది. దాని గురించి ఇక మనం మళ్ళా మందుల షాపు పోడు, ఈ వరకు ఈ రోగం వచ్చింది అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోడు, సార్ ఈ మందికి ఇది ఏం చేయాలి ఏం చేయాలని ఇక ఎక్కువ ఖర్చులు ఎక్కువ అవుతాయి దాన్ని బట్టి.
1: సరే, నాటు వేసినప్పటి నుంచి వెళ్ళి మనకు వడ్లు ఇంటికి వచ్చే వరకు ఎన్ని రోజులు పడుతుంది, ఎన్నిసార్లు మందు వేయాలి?
0: 115-110 రోజులు పడుతూనే ఉంటుంది. అప్పటి వరకు 3 సార్లు మందులు వేయాలి. 3 సార్లు ఒకసారి నాటు మీద వేయాలి, ఒకసారి కలుపు తీసినాక వేయాలి, ఒకసారి పొట్ట మీద పొట్ట పిండి వేయాలి. 3 సార్లు వేస్తేనే ఆ వడ్లు ఇంటికి వస్తాయి. 3 సార్లు వేయలేదనుకో అది అట్టనే ఇగిలిస్తా ఉంటుంది అందులో. ఎందుకంటే ఈ మందులు తిని తిని అది ఉన్నది కాబట్టి ఇక మనకు అది మందు వేస్తేనే ఇగురొస్తుంది, మందు వేయకుంటే అది అట్లనే ఉంటుంది. వెనకట్లెక్క పెంట మీద పెరిగినట్టు రాదు, ఇప్పుడు వత్తలేదు అది కూడా, అది దానికి కూడా అలవాటు అయిపోయింది. మనం షుగర్కు బీవీకి గోలు వేసుకుంటే కదా ఎట్లుంటుందో నిదానంగా, గోలు వేసుకోకుంటే పెయి తిరుగుడు, కళ్ళు తిరిగినట్టు అవుడు, ఎట్లుంటుందో దానికి కూడా అట్లా అయిపోయింది. అది టైంకి వేయాలి, అలవాటు అయిపోయింది దానికి కూడా, భూమికి కూడా.
1: కలుపు తీసిన తర్వాత నీళ్లు ఎంత పెట్టుకోవాలి?
0: కలుపు 15 రోజుల వరకు తీయాలి. నెల 15 రోజులు దాటింది అనుకో ఎక్కువైపోతాంటాయి. ఈ పోసకు ఇంకో పోస పుడుతుంది, ఇంకో పోసకు ఇంకో పోతే కలుపుకూలు ఎక్కువ అవుతాంటాయి. 15 రోజులకు ఒకసారి అంత తొక్కి ఇటు అటు తొక్కుంటా గెలగిచ్చినాం అనుకో ఆ

0: తొక్కుడుకు ఈ పాయ ఆ పాయ ఎల్పైపోయి మంచిగా గంట పొత్తుంది, భూమి కదిలినట్టు అవుతుంది, ఏరు కూడా కదులుతుంది.
1: ఒక వరి పంట పండిస్తున్నారా ఎప్పుడన్నా? ఇంకా వేరే
0: ఇంతకుముందు పత్తి వేసినాం, మక్కలు వేసినాం, మక్క కొన్ని రోజులు వేసినాం, మక్క కొన్ని రోజులు వేసినాక దానికి ఎంత దిగుబడి మంచిగానే వచ్చేది, ఎకరానికి 30-35-40 బస్సల్లాకి వచ్చేది కానీ రాబడి తక్కువ ఉన్నది. పెట్టుబడి తక్కువనే, రాబడి తక్కువనే. రైతు అనేది ఎప్పుడు పనిచేసినా కూలితో సమానంగా పనిచేసినప్పుడే రైతుకు 10 రూపాయలు మిగులుతాయి. రైతు పనిచేయాలి. వ్యవసాయముచ్చట ఎవరింత చెప్పుతూ మొదటికి నువ్వు చేను మోసపుచ్చే, పెసరు చేనలుకుతే పేను పట్టుకపాయే, సదసే నలుకుతే సచ్చిపాయే, పుట్టినా దుడ్డలు పురుబోసుక సచ్చే, కొమ్ములూడి సచ్చే కోడలన్నీ వండి పెట్టేటమ్మ రొండిరిగా బాడెను, పెళ్ళీడు బిడ్డయి కన్ను బాయే, చిన్ననాటి నుంచి ఉన్న జీతగాడు భార్య నెత్తుకవాడు పారిపాయే. వెరీ గుడ్. వ్యవసాయదారునికి అనుగుణంగా కష్టపడి పనిచేసుకుంటేనే

0: కౌసుక సచ్చే కొమ్ములు ఊడి సచ్చే కోడలన్నీ వండి పెట్టేటమ్మ రొండిరిగా వాడెను పెళ్లి ఈడు బిడ్డయి కళ్ళు వాయే చిన్ననాటి నుంచి ఉన్న జీతగాడు భార్య నెత్తుకవాడు పారిపాయే. వ్యవసాయదారునికి అనుగుణంగా కష్టపడి పనిచేసుకుంటేనే వ్యవసాయదారుడు వ్యవసాయం అనేది
1: చేస్తాడు.
0: ఇక నేను దొరను, నేను వరంగల్ పోయేస్తా, నేను అక్కడ పోయేస్తా, ఇక్కడ పోయేస్తా అంటే అది గంతే అవుతుంది. తాపకొక్క 10 గుంటలు, తాపకొక్క 10 గుంటలు అమ్ముకుంటూ రావాలి పెట్టుబడి పెట్టి.
1: ఓకే, కుమరయ్య గారు, మీ యొక్క విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహాలు సూచనలు, మీ యొక్క జీవిత రహస్యాలు చెప్పినారు, ధన్యవాదాలు మీకు. మీరు కూడా ఇంకా మంచి రైతుగా ఎదగాలని, వర్ధమాన రైతులకు మంచి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు ఖరీఫ్లో వరి పంట సాగులో అనుభవాలు హన్మకొండ మండలం పలివేలుపుల గ్రామ రైతు కుమరయ్య గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ హర్షం సదానందం.

ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 మెగాహెడ్స్పై చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా ఆపద్ బాంధవుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమలో తర్వాత పాట నువ్వు వస్తావని. ఈ చిత్రం కోసం రాజేష్ మరియు సుజాత పాడిన పాట, గీత రచన పోతుల రవికిరణ్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఒక ఊరిలో ఈ చిత్రం కోసం మల్లికార్జున్ పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: చిత్రసీమలో తర్వాత పాట అమ్మ రాజీనామా. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం చక్రవర్తి.

0: రెబల్ ఈ చిత్రం నుండి కార్తీక్, ప్రియా హిమేష్ మరియు దియా బృందం ఆలపించిన రామ జోగేశ శ్రీగీతం, సంగీతం రాఘవ లారెన్స్.
1: అంకుల్ మనసు చాలా మంచిది, అక్కని బాగా చూసుకుంటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.8 మెగాహెర్ట్స్ పై చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట మల్లెమొగ్గలు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అలపించిన వేటూరు గీతం, సంగీతం రమేష్ నాయుడు.

మనం ఈ చిత్రం నుండి శ్రేయా ఘోషల్, అశ్విన్ మరియు హరి ఆలపించిన చంద్రబోస్ గీతం సంగీతం అనూప్ రూబెన్స్.

చిత్రసీమల తర్వాత పాట పరుగు. ఈ చిత్రం కోసం సాకేత్ పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మణిశర్మ.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: రాముడు వచ్చాడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం రాజ్.

చిత్రసీమల తర్వాత పాట సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఈ చిత్రం కోసం రాహుల్ నంబియార్, శ్వేతా పండిట్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం మిక్కిజే మేయర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమల తర్వాత పాట ఆవార. ఈ చిత్రం కోసం రాహుల్ నంబియార్ సైంధవి ఆలపించిన వెన్నెలకంటి గీతం, సంగీతం యువన్ శంకర్ రాజా.

చిత్రసీమల తర్వాత పాట ఛాంపియన్. ఈ చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన పాట, గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం మిక్కీజే మేయర్.

0: across key sectors. The participants were Anil Trigunayath, former ambassador, and Anubha Rohatgi, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official.
1: Spotlight.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 మెగాహెడ్స్పై శాస్త్రీయ సంగీతం వింటారు. ఈనాటి శాస్త్రీయ సంగీతంలో శ్రీమతి సుమిత్ర వాసుదేవ్ గారి గాత్రం వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా.

శాస్త్రీయ సంగీతంలో మీరింతవరకు శ్రీమతి సుమిత్ర వాసుదేవ్ గారి గాత్రం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి.

0: संगीत के अखिल भारतीय कार्यक्रम में अभी तक आप डॉक्टर रामवरपु माधुरी देवी का कर्नाटक शैली में वीणा वादन सुन रहे थे। आपकी संगत कर रहे थे मृदंगम पर श्री महादासु येडुकोंडलु और घटम पर श्री मावडूरु सूर्य प्रसाद। इसी के साथ आज का संगीत का अखिल भारतीय कार्यक्रम यही सम्पन्न होता है। यह कार्यक्रम आकाशवाणी के विशाखापट्टनम केंद्र में ध्वन्यांकित किया गया।
1: With this we come to the end of tonight's national program of music, wherein we brought you a Veena recital in Carnatic style by Dr. Ramavarapu Madhuri Devi. She was accompanied by Sri Mahadasu Erukondalu on the Mridangam and Sri Mavuduru Surya Prasad on the Ghatam. This program was recorded earlier at the studios of Akashvani Vishakhapatnam.
2: మీరింతవరకు జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 11 గంటలుగా వస్తుంది. ఇంతటితో ఈ పూట మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపటి ప్రభాత ప్రసారంలో ఎఫ్ఎంఏ 100.5 మెగాహెడ్స్పై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.